క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుతూ ఉన్నవి. నా పేరు వంకలపాటి డేవిడ్ రాస్. నేను కనిగిరి స్థానిక సంఘ సువార్తికుడను. మిమ్మలను మా యొక్క స్థానిక సంఘమునకు ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆరాధన సమయం ఉదయం 10:30 మా సంఘం కనిగిరి ప్రకాశం జిల్లా స్థానికంగా ఉంది. మా ఫోన్ నెంబర్ 9491709979. తప్పకుండా సంఘములో కలుసుకుందాం. ఇట్లు మీ సువార్తికుడు.

0: క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. సమయంలో దేవుని గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తాము. ఈరోజు రక్షణ గురించినటువంటి విషయాలను మనం నేర్చుకుందాము. బైబిల్ గ్రంథంలో దేవుడు రక్షణ గురించి ఏం చెబుతున్నాడో, ఏ విధంగా రక్షించబడాలి అనే విషయాల గురించి చెబుతున్నాడో, దాని విషయాల గురించి మనం ఈరోజు చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకసారి ఆది కాండము 19వ అధ్యాయము 19వ వచనాన్ని మనం తీసి దాని ద్వారా వాక్యంలో ఏమున్నదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 19వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచి తిని నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని ఆ అది చిన్నది కదా నేను బ్రతుకుదును అని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయును, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడిను. సోయరు అనగా చిన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించుకుందాం. ఇప్పుడు ఉదాహరణ శృతి భాగుడు. ఈరోజు రక్షణ గురించినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాము. బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయా కాలంలో ఆయా ప్రజలను రక్షించినటువంటి విధానాలను మనం పరిశీలన చేద్దాము. ఒకసారి ఇక్కడ గమనించినప్పుడు ఏం జరుగుతున్నది అంటే, ఆది కాండము 19వ అధ్యాయంలో మనం చదివినప్పుడు లోతు గారు మనకు కనబడుతున్నారు. అవునా? లోతు గారు కనబడుతున్నారు. లోతు ఎవరు? లోతు గారు అబ్రహామునకు అన్న కొడుకు. అర్థమైందా? లోతు గురించి ఒక పరిచయం చేసుకుందాం. ఒకసారి ఆది కాండం 12వ అధ్యాయంలోకి రండి. లోతు ఎవరో తెలుస్తుంది. ఆది కాండము 11వ అధ్యాయము 31వ వచనం. తెరహు తన కుమారుడు అబ్రామును తన కుమారుడి కుమారుడు అనగా హారాను కుమారుడును లోతును తన కుమారుడు అబ్రాము భార్య అయిన శారయు అను తన కోడలను తీసుకుని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరన పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాన పట్టణం వరకు వచ్చి అక్కడ నివసించిరి. ఇక్కడ లోతు ఎవరి కుమారుడు అంటున్నాడు? తెరహు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడగు అనగా హారాను కుమారుడగు లోతును. ఇప్పుడు ఎవరు తెరహు అంటే ఎవరు? 31వ వచనంలో తెరహు అని అంటే అబ్రహాము యొక్క తండ్రి. ఓకేనా? అబ్రహాము యొక్క తండ్రి పేరు తెరహు. ఒకసారి 27వ వచనం చదవండి. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును నాహోరును హారాను కనెను. హారాను లోతును కనెను. అంటే ఇప్పుడు హారాను అబ్రహాము ఏమవుతారు? హారాను అబ్రాహము ఏమవుతారు? అంతేనా కాదా? తెరహు అబ్రహాము తండ్రి పేరు ఏం పేరు? అబ్రాహము తండ్రి పేరు ఏం పేరు? తెరహు. తెరహు కుమారులు అబ్రాము నాహోరు హారాను. హారాను కుమారులు ఎవరు? లోతు. అంటే ఇప్పుడు అబ్రాహముకు ఈ లోతు ఏమవుతాడు? అన్న కొడుకు. అయితే అబ్రాహము అన్న కొడుకు అయినటువంటి లోతును దేవుడు తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు రక్షణ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆయా కాలములలో ఆయా సందర్భాలలో దేవుడు మనుషులను ఏ విధంగా రక్షించాడు అనేటువంటి విషయాలను మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు లోతును ఎక్కడి నుండి తప్పించుతున్నాడు? ఇక్కడ గమనించండి, లోతును దేవుడు ఎక్కడి నుండి తప్పించుతున్నాడు? బాగా ఆలోచన చేయండి. లోతును దేవుడు ఎక్కడి నుండి తప్పించుతున్నాడు అని అంటే, సొదొము గొమొర్రా అనేటువంటి పట్టణంలో నుండి దేవుడు బయటకు తీసుకుని వస్తున్నాడు. ఎందుకు? సొదొమో గొమొర్రా నువ్వు అక్కడ చూస్తే కనపడదు. సొదొమో గొమొర్రా అనేటువంటి పట్టణము ఎలాంటి పట్టణము? మీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను, దాని గురించి మీరు తప్పుగా ఆలోచన చేయగాకండి దయచేసి. సొదొమో గొమొర్రా పట్టణం ఎలాంటిది అంటే, పురుషులు పురుషులే ఈ విధంగా చెడ్డ కార్యములను జరిపించుకుంటూ వారు ఒకరినొకరు వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉండేవాళ్ళు. అంటే అంత భయంకరమైనటువంటి ఆ సొదొము గొమొర్రా పట్టణంలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. అంత భయంకరమైనటువంటి ఆ కుటుంబంలో లోతు నివాసం చేస్తున్నాడు. అయితే లోతు నీతిమంతుడు. ఎటువంటి పాపం అనగా అలాంటి నీచమైనటువంటి పాపములలో చేస్తున్నటువంటి వాడిగా లేడు లోతు. అయితే అలాంటి లోతును విడిపించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు పాఠం. ఇప్పుడు దాకా చదువుకుంటున్నటువంటి 19వ అధ్యాయంలో రండి. ఆదికాండము 19వ అధ్యాయము 19వ వచనంలో నుండి ఏం జరిగిందో చూద్దాం. పంతొమ్మిదవ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించడం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరుచుతివి. నేను ఆ పర్వతం నాకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఇదిగో పారిపోవటకు ఆ ఊరు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అని లోతు ఎవరిని అడుగుతున్నాడు? ఇక్కడ ఎవరిని అడుగుతున్నారు? దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే ఆ లోతు ఇంటికి 3 వ్యక్తులు వచ్చింటారు. అంటే అబ్రహాం ఇంటికి 3 వ్యక్తులు వచ్చింటారు. ఆ 3 కాస్త ఇద్దరు అయిపోయి లోతు ఇంటికి బయలుదేరింటారు. లోతు ఇంటిలోకి వెళ్ళినప్పుడు లోతు పిల్లలు లోతు కుమార్తెలు కలిగి ఉన్నారు. లోతు కుమార్తెలు లోతు లోతు భార్య అందరూ కూడా చక్కగా వాళ్ళకు వండి పెట్టి దూడను వధించి మంచిగా ఆహారం పెట్టి ఆతిథ్యం చేస్తే, ఆతిథ్యం చేసిన తర్వాత ఆ ఊరి ప్రజలందరూ కూడా లోతు కుటుంబంలోనికి ఎవరో 2 వ్యక్తులు వచ్చారు, వారు పురుషులై ఉన్నారు కాబట్టి వారితో మేము చేయించినట్లు, వారితో మేము అలాగా చేయనట్లు బయటికి రప్పించము వారిని అని చెప్పి లోతు ఇంటి దగ్గరకు వచ్చి తలుపులు కేసి కొడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ ఇంటికి వచ్చినటువంటి ఆ మనుషులు ఏం చేశారంటే, ఇదిగో కొద్ది నిమిషంలో కొద్ది క్షణములలో ఈ దేశం పాడు చేయబోతున్నాము, మేము ఇలాంటి దుర్మార్గులైనటువంటి ఈ గ్రామంలో నుండి ఈ పట్టణంలో నుండి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఒక్కనే నీతిమంతుడివి, నిన్ను కాపాడడానికి మేము వచ్చాము అని చెప్తారు. అందు కారణంగా ఏం చేశాడంటే దేవుడు లోతును బయటికి పిలుచుకొని వచ్చి వెళ్ళిపో అన్నాడు. ఇదిగో లోతు అక్కడ కనబడుతున్నటువంటి ఆ పర్వతం మీదకి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళు, వెనక్కి తిరిగి చూడగాకని అని చెప్తాడు. అయితే ఇది వింటున్నటువంటి లోతు ఏమంటున్నాడంటే, అయ్యా మేము అక్కడికి వెళ్ళలేము, ఇదిగో ఈ ఊరు ఉంది కదా అన్నాడు. అంత దూరం మేము వెళ్ళలేము, అంత స్వేపు మేము పరిగెత్తలేము, ఇది ఆపద త్వరగా రాబోతుంది, ఇదిగో ఆ చిన్న ఊర్లోకి మేము వెళ్ళి దాక్కుంటాము, మమ్మల్ని కాపాడు అని అంటే చక్కగా వెళ్ళాడు. చూడండి, దేవుడు ఆయా కాలములలో ఆయా సందర్భములలో తన నీతిమంతులైనటువంటి బిడ్డలను తనను వెతుకుతున్నటువంటి వారిని కాపాడుకుంటూ వస్తున్నాడు అనే విషయం ఈరోజు నేర్చుకోవాలి మనం. ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో దేవుడు తన పిల్లలను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎప్పటికీ కూడా దేవుడు మానవులను విడిచిపెట్టాలని మనం అనుకుంటుంటాం, కానీ దేవుడు మానవులను విడిచిపెట్టలేదు. దుర్మార్గులైన వారిని దుర్మార్గులైన వారిని శిక్షిస్తూనే నీతిమంతులైనటువంటి వారిని తన పిల్లలైనటువంటి వారిని చేయి విడుకోకుండా కాపాడుకుంటూనే వస్తున్నాడు దేవుడు. ఒకసారి ఆదికాండంలోనికి రండి, 50వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం చదవండి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగి గాని నేటి దినమున మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించుతానని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. ఏం జరుగుతుంది ఇక్కడ ఉపమానించడం ప్రయత్నం చేయండి. ఎవరు ఇక్కడ మాట్లాడేది వ్యక్తి ఎవరు అంటే యోసేపు. ఇక్కడ యోసేపు గారు ఏమని మాట్లాడుతున్నారు అనేటువంటి పాయింట్ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, 19వ వచనంలో నుండి చదవండి. ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాము. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలకు బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే నేను దేవుడు ఉద్దేశించాను కాబట్టి భయపడకుడి. నేను మిమ్మల్ను మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఏ సందర్భం ఇది జరుగుతున్నటువంటి సందర్భము? నిజానికి ఇస్రాయేలీలు అనేటువంటి అనగా యాకోబు కుమారులు అనేటువంటి అన్నదమ్ములు 12 మంది 11 మంది లేదా 10 మంది అనుకుందాం. ఈ 10 మంది ఏం చేశారు? యోసేపును కొట్టి చంపేసి గొంతులో పడేశారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమొచ్చిందంటే యాకోబు ఉన్నటువంటి ప్రాంతానికి కరువు వచ్చింది. ఈ కరువు వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అంతే కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులు ఎవరున్నారు? ఐగుప్తులో తన సహోదరుడు యోసేపు ఉన్నాడు. అయినప్పటికీ అది ఐగుప్తులో యోసేపు ఉన్నాడని విషయం వీళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు కొట్టి గుంతలో పడేసి చంపడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ సమయంలో యోసేపు దేవుడు యోసేపును ఎక్కడికి వాడుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించండి. ఆయా కాలంలో దేవుడు తన ప్రజలను కాపాడడానికే తన బిడ్డలకు శ్రమలను ఇస్తూ కూడా కొంతమందిని కాపాడడానికి వారి వలన లాభవంతంగా చేస్తున్నాడు ఆ శ్రమలను కూడా. యోసేపుకు శ్రమలు వచ్చాయి. శ్రమలను వచ్చిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళాడు? యోసేపు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత ఎన్ని శ్రమలు వచ్చాయి? ఇదిగో ఫరో యొక్క అధికారంలో ఫరో తర్వాత ఫరో వంతుడు కావాలి అని అంటే అతడు ఎక్కడికి వెళ్ళి ఉండాల్సిన అవసరం వచ్చింది? చెరసాల లేకపోవాల్సిన అవసరం వచ్చింది. నిజానికి సాధారణంగా ఐగుప్తులోనే గనక ఉండినట్లయింటే అంతటి ప్రతిభ వచ్చేది కాదు. మామూలుగా ఫరో తర్వాత ఫరోలాగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఫరో భార్య కూడా అతని మీద మోహించినప్పుడు ఆ మోహమును తట్టుకొని అతని అక్కడి నుండి విరజిమ్ముకొని పరిగెత్తి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ అతని మీద నేరమును వేసినప్పుడు ఆ నేరాపురణ తేలికోకుండానే తన భర్త ఫరో వెళ్ళి చెరసలలో వెడేసినప్పుడు అప్పటి వరకు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. ఆ తర్వాత ఫరో అయ్యాడు. పోతిఫర్ వేరు, ఫరో వేరు. పోతిఫర్ ఇంట్లో ఒక మేనేజర్గా పనిచేశాడు ఆ ఇంటికి అంతా కూడా. కానీ ఆ చెరసాలలోకి వెళ్ళిపోయిన తర్వాత అతడు ఎక్కడికి వెళ్ళాడు? ఫరో తర్వాత ఫరో అంతటి వాడైపోయాడు. ఇంకా ఆ ఫరో ఆ రాజు ఏం చేసేవాడంటే ఆ ఇంట్లో ఏమున్నాయా, రాజ్యంలో ఏమున్నాయా అనే మాట చూసుకునేదే కాదు. కేవలం అతను ఇల్లు ఏదైనా ఉంటే సంతకం చేయడానికి, ముద్ర వేయడానికి తప్ప ఇంకేదానికి లేకోకుండా మొత్తం యోసేపు చూసుకునేంత గొప్పవాడయ్యాడు యోసేపు. కారణం ఏంటి? అతడు తన యొక్క శ్రమలను ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. అది సందర్భం చెప్తున్నాడు. ఇప్పుడు వచ్చి అన్నదమ్ములు వచ్చి అడుగుతున్నారు, ఇదిగో మేమందరం కూడా మిమ్మల్ని కావాలనే మీకు కీడు చేశాము, మమ్మల్ని క్షమించుము అని అంటే మీరేమి అక్కడ చదవండి 19వ వచనంలో యోసేపు ఏమంటున్నాడు? భయపడకుడి, నేను దేవుని స్థానంలో ఉన్నానా? యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి గానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. దేవుడు ఎందుకు ఉద్దేశించాడంట? అతనికి కీడు కూడా దేవుడు ఎందుకు ఉద్దేశించాడంట? నేటి దినమున జరుగుతున్నటువంటి మేలుకు ఆ కీడు ఉపయోగపడింది. ఆ రోజు గనక అన్నదమ్ములు అతను ఉద్దేశించి ఆ విధంగా గుంతులో పడివేయకపోయినట్లయింటే ఈరోజు ఆ లోకల్లో ఉన్నటువంటి ఇస్రాయేలీలు కానీ ఇంకా వేరే దేశాల వారు కానీ ఇంకా వేరే దేశాల వాళ్ళందరికీ కానీ ఆహారం ఉండేది కాదు. కేవలము యోసేపుకు ఉన్నటువంటి జ్ఞానమును తప్ప ఆ యోసేపుకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానం వలన అంత లెక్కల కరువు వచ్చినా కూడా ఐగుప్తుల కరువు రాలే. ఎందుకు? దేవుడు స్వప్నం ముందు దేవుడు యోసేపుకు చూపించి రాబోతున్నటువంటి ఆ కరువును ముందుగానే తెలిపాడు దేవుడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే దేవుడు తన ప్రజలను కాపాడుకోవడానికి ఎంతగా ప్లాన్ చేస్తున్నాడో ఆలోచించండి. దేవుని యొక్క ప్రణాళికను గమనించండి. ఇదిగో ఇస్రాయేలీలు ఈ విధంగా బలమైన జనాంగంగా కాపాడబడాలి, వారికి ఆ కరువు రాకూడదు, ఏది రాకూడదు అని అంటే ఏ విధంగా ప్లాన్ వేశాడో చూడండి. దేవుడు రాబోతున్నటువంటి ఒక వ్యక్తి వలన ఆ శ్రమం యోసేపు యొక్క శ్రమల వలన రాబోతున్నటువంటి ఆ ఉగ్రత ఆ కష్టాలకు ఆ రాబోతున్నటువంటి ఆ కరువులకు ముందుగానే సొల్యూషన్ రాసి పెట్టేశాడు దేవుడు. అది మాత్రమే కాదు, అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము, ఈ అబ్రహాము ఇదిగో నీ దేశం కనాను దేశం అయిపోతుంది అని చెప్పినప్పుడు ఆ దేశంలోకి ఎలాగ వెళ్ళాలనేటువంటి విషయంలో కూడా యోసేపును వాడుకున్నాడు దేవుడు.
1: ఆ తర్వాత ఇంకొక విషయాన్ని చూద్దాం. ఈ కనాను తర్వాత ఈ ఐగిప్తు తర్వాత ఈ దేవుడు ఎలాగో వీళ్ళని కాపాడుకున్నాడు చూద్దాం. నిర్గమకాండము 14:13. నిర్గమకాండము 14:13. అందుకు మోషే
2: భయపడకుడి
1: యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరుకు నిలుచుండు చూడుడి మీరు నేడు చూచిన ఐగిప్తులను ఇక మరెన్నడూ చూడరు. చూడండి, ఇశ్రాయేలీలను దేవుడు ఎలాగ కాపాడుకుంటున్నాడు అన్న విషయాన్ని మీరు గమనించండి. ప్రతి విషయంలో ఇప్పుడు దాకా లోతు విషయాన్ని గమనించాము, ఇప్పుడు యోసేపు గురించి చూసుకున్నాము. లోతును దేవుడు ఎలాగ కాపాడ్డాడు? అగ్ని గంధకములు రాబోతున్నాయి ఆ ప్రాంతంలోనికి, ఇప్పుడు ఇదిగో లోతు నువ్వు పరిగెత్తుము అని చెప్పాడు. ఎందుకు దేవుడు తన బిడ్డలను వదిలేసుకుంటున్నాడా, తన ప్రజలను వదిలేసుకుంటున్నాడా? ఆ తర్వాత ఇస్రాయేలీలను యోసేపును ఏమన్నా దేవుడు వదిలేసాడా? తర్వాత ఈ ఇస్రాయేలీలను చూడండి, ఇదిగో ఇక ఎప్పుడే కానీ ఐగుప్తుల ముఖాలు మీరు చూడరు, ఇప్పుడు చూస్తున్నటువంటి ఐగుప్తుల ముఖాలు మీరు ఎప్పటికీ కూడా చూడరు అని చెప్పి దేవుడు ఇస్రాయేలీలను అరణ్య మార్గంలో నుంచి తీసుకుని వెళ్ళాడు. ఆ సముద్రం ఎర్ర సముద్రాన్ని చీల్చి పడేసేటట్లుగా చేశాడు. ఆ సముద్రమును ఆరిన నేల మీద ప్రజలు కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు రక్షణ ప్రణాళికలో తన ప్రజలను ఎలాగ రక్షించుకుంటున్నాడో ఆలోచన చేయండి. ఫస్ట్ ప్రతి విషయంలో దేవుడు రక్షించుకుంటూ వస్తున్నాడు. చూడండి, సుధుమ గుమ్మరువులో నుండి రక్షించుకొని వచ్చాడు దేవుడు. తర్వాత కరువులో నుండి దేవుడు రక్షించుకుంటూ వచ్చేసాడు. తర్వాత ఐగిప్తులో నుండి దేవుడు విడిపించుకుంటూ వచ్చేసాడు ప్రజలను. ఈనాడు మన పరిస్థితి ఏంటి? ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. గిద్యోను గురించి ఉంది, దావీదు గురించి ఉంది, చాలా ఉన్నాయి. అయితే నేడు మన పరిస్థితి ఏంటి? మనలను రక్షించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు అనే విషయంతో ఈరోజు ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే చూద్దాం. మనలను రక్షించడానికి రక్షకుడు అవసరమై ఉన్నాడా లేదా? ఈరోజు మనలను రక్షించడానికి రక్షకుడు అవసరమా కాదా? లోతు కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు అక్కడ? లోతు కుటుంబం ఎంతమంది తెలుసా? ఎవరెవరు? లోతు భార్య, లోతు కుమార్తెలు. వాళ్ళని కాపాడగానే ఎవరు ఎన్నుకున్నాడు దేవుడు? ఆ కాలంలో ఎవరిని చూశాడు? నీతిమంతుడని లోతును చూశాడు. అవునా? ఇస్రాయేలీ అందరినీ కాపాడడానికి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? యోసేపు. అవునా? ఇస్రాయేలీలను ఐగుప్తులను విడిపించడానికి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? మోషేను ఎన్నుకున్నాడా? నేను ఈనాడు మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడున్నాం? ఫస్ట్ మన గురించి మనం ఆలోచన చేద్దాం. మన పరిస్థితి ఏంటి? మన గురించి మనం ఆలోచన చేద్దాం. మనం ఎక్కడుండే వాళ్ళము? మన రక్షణ మన పాపపు జీవితం ఎక్కడ మొదలైంది అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఫస్ట్ ఆదికాండం 3:16 మన పతనం స్టార్ట్ అయింది. ఎవరివి? మానవుని యొక్క పతనము అక్కడ స్టార్ట్ అయింది. ఆదికాండం 3:16-17 మానవుడు ఎలాగ దేవుడికి దూరం అయిపోతూ వచ్చాడు చూసాం. అయితే దేవుడు మానవుణ్ణి దూరము చేసిన తర్వాత అలాగే వదిలిపెట్టాలని చూశాడు దేవుడు? ఆ ప్రణాళిక మీకు అర్థం కావాలి. ఈనాడు మన పరిస్థితి కూడా అంతే. మనం కూడా దేవుని దగ్గర నుండి ఆగ్లను దూరం అయిపోయి పాపం చేసుకుంటూ వచ్చాం. పాపం వల్ల జీవితము మరణించినటువంటి మనలను దేవుడు మరణించిన వారుగానే పెట్టాలని చూస్తున్నాడా? లేదు, అందులో నుండి విడిపించి మనం రక్షించడానికి ప్లాన్ చేశాడు. ఆ విడుదల కోసమే ప్లాన్ చేయబడినటువంటి వాడే ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఆది కాండంలోనే యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన ఉంది. ఇదిగో నీ సంతానమునకును నా సంతానం అవ్వ సంతానమునకును సర్పం సంతానమునకును దేవుడు ఏం చేస్తానన్నాడు? వైరం కలగజేస్తానన్నాడు. అంటే అవ్వకు పుట్టబోయేటువంటి సంతానము ఎవరు అని అంటే యేసుక్రీస్తే. అంటే శరీరధారిగా ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఈ సంతానమునకును నీ సంతానం అంటే నీ బిడ్డలు సాతానికి సంతానం, సర్పానికి సంతానం ఎవరు ఉంటారు? పాముల కాదు, వారి యొక్క జనాంగం. వారి సర్పం యొక్క సంతానమునకును అవ్వకు పుట్టబోయే రాబోయే పిల్లలకును ఒక విరోధం కొట్టిస్తానని చెప్పాడు. అక్కడే యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన ప్రారంభమైంది. ఆ తర్వాత యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు మనం చూసుకుందాం. చూడండి, యేసుక్రీస్తు పాపములలో నుండి మనల్ని రక్షిస్తాడో లేదా అనే విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు రాబోతున్నాడు ఇక్కడ చూడండి, యేసు క్రీస్తు. యేసు పాపములలో నుండి మనల్ని రక్షించగలిగినటువంటి శక్తివంతుడా కాడా అనే ప్రస్థానంతో మనం ఆలోచన చేస్తే, మనలను రక్షించడానికి మనం ఎక్కడున్నాము ఇప్పుడు? మనం పాపంలో ఉన్నాము. మనల్ని రక్షించడానికి ఎవరు అవసరము? ఒకడు అవసరం, ఒక రక్షకుడు అవసరం. ఆ ఒక్కడే ఎవరు అని అంటే యేసు క్రీస్తే. ఇంకొక వచనం చూడండి, లూకాసు వార్త 19:10. లూకాసు వార్త 19:10. లూకాసు వార్త 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని ఆయన అతనితో చెప్పాను. దేవుడు యేసుక్రీస్తు ఎందుకోసం వచ్చాడంటే, ఇక్కడ నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని అంటే అతడు మొదటిగా ఏం చేసిన వాడై ఉండాలి? పాపం చేసిన వాడై ఉండాలి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మందు పూయబడుతున్నది అని అంటే దాని కాలుకి ఆ చేయికి ఏమై ఉండాలి? ఫస్ట్ దెబ్బ తగిలి ఉండాలి, అంతే కదా. కాలియో కాలిపోయో దెబ్బ తగిలో ఏదో గాయమయ్యో ఉండాలి చెయ్యి. ఇప్పుడు యేసుక్రీస్తు నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు అని అంటే, అంతకుముందు ప్రజలు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళుగా ఉన్నారని వచ్చినాన్ని బట్టి చూస్తే నశించిపోయినటువంటి వారిగా ఉన్నారు. మనం ఎలాగ నశించుతున్నాం? లోకానికి బట్టి చూస్తే నాశనం అనేది ఎలాగ వచ్చింది? ఏదో కత్తులతోనో గన్నులతో కాల్చుకోవడమో ఇది నాశనం అనుకుంటున్నారు. ఏదో రోగాలు వచ్చినాయి కాబట్టి వానికి ఈ రోగం వచ్చింది, ఈమెకి రోగం వచ్చింది అనే రోగాలు చూపించుకుంటూ మాట్లాడుతున్నారు. కానీ నశించిపోవడం అంటే రోగాలు కాదు, శరీర సంబంధంగా చనిపోవడం కాదు. నశించిపోవడం అని అంటే దేవునికి నీవు లిఫ్ట్ అయిపోవడం, దేవునికి దూరం అయిపోవడం. నీవు నిజంగా మనం దేవుని నుండి ఎంతో దూరం వచ్చేసిన తర్వాత దేవుడు మన మీద ఇంకా ప్రేమను చూపిస్తున్నాడు. మీరు గమనించుకుంటే ఇస్రాయేలీలు ఎంత అవివేకంగా ఉన్నారు అని అంటే, దేవుడు ఒక పక్క ఇక్కడుంటే దేవుడు ఎదురుగానే దేవుని కాడిని కూర్చొని వీపు మన దేవునికి చూపించుకుంటూ వారి ముఖాలు సూర్యునికి చూపించుకుంటూ వచ్చారు, సూర్య నమస్కారాలు చేసుకుంటూ వచ్చారు. ఎంత బాధ ఉంటుంది దేవుడికి. ఇస్రాయేలీలను ఎర్ర సముద్రమును దాటించి అమోఘమైన ఆహారాన్ని పెట్టించి మంచి వస్త్రములు ఇచ్చి మంచి స్వాస్థాన్ని ఇచ్చి ఎంతో బంగారునిచ్చి ఎంతో సంపదనిచ్చి ఎన్నో యుద్ధాల నుండి దేవుడు కాపాడుకుంటే ఈ మనుషులు ఏం చేశారు? దేవుడి నుండి దూరం అయిపోయారు. అలాగే ఈనాడు మన పరిస్థితి కూడా అంతే. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడిని మనం ఎరగకోకుండా మన జీవితం అంతా కూడా దేవునికి విరోధంగానే నడుచుకుంటూ పోతున్నాం. అందుకే రోమపత్రికలో బాగా చెబుతారు, రోమపత్రికలో విషయం అంతా కూడా అదే. ఇదిగో ఒకవేళ మనం అన్యులం అయినప్పటికీ కూడా, అందుకే మనం యూదులం కాదు. జన్మ పుట్టుకను బట్టి చూస్తే మనం ఎవరము? యూదులం కాదు, హిందూ దేశంలో పుట్టినటువంటి వారము, ఈ దేశం సంబంధించిన వారం. అయితే జన్మ పుట్టుకను బట్టి మనం యూదులం కాకపోయినప్పటికీ కూడా మనకు సృష్టికర్త ఎవరో తెలుసు. తెలుసా తెలియదా? అదే చెప్పాడు రోమపత్రిక 1:10 అంతా కూడా అదే వివరించుతూ వచ్చాడు. ఇదిగో సృష్టి పుట్టినది మొదలుకొని ఆ యొక్క సృష్టమును ఆలోచించటం వలన దేవుడు ఉన్నాడని మీకు తెలియబడుతూనే ఉన్నది. దేవుడు తన గురించినటువంటి విషయములు ఎప్పటికీ దాచిపెట్టుకోలేదు. ఆకాశాన్ని చూసినప్పుడు, సూర్యుని చూసినప్పుడు, చంద్రుని చూసినప్పుడు, ప్రతిదాన్ని చూసినప్పుడు దేవుడు ఎవరో అనేది మీకు అర్థమవుతుంది. అయితే దేవుడు సృష్టించిన వాడుగా ఉన్నాడు. అయితే సృష్టించబడినటువంటి జంతువుల యొక్కయు జంతువుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద పాదముల యొక్క జంతువుల యొక్కయు రూపంలో ఏం దేవుడు లేడు అనే విషయం మీకు బాగా తెలుసు. అయితే ఈనాడు మనుషులు ఏం చేసుకుంటున్నారంటే విగ్రహములను పెట్టుకొని, ఆయా ప్రతిమలను పెట్టుకొని దేవుని దేవునిగా కాకుండా దేవుని మహిమను విగ్రహా స్వరూపంలోకి మార్చేసుకున్నారు. అయితే ఈ విధంగా మనం దేవుడి దగ్గర నుండి దూరం అయిపోయి పాపములు చేసినప్పుడు దేవుడు ఒక కుమారుని లోకానికి పంపించాడు, ఆయన యేసుక్రీస్తు. ఇంకొక వచ్చిన చూసుకుందాం, అపొస్తలుల కార్యములు 5:31. అపొస్తలుల కార్యములు 5:31. ఇశ్రాయేలీయులకు మారు మనసు పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడుగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. దేవుడు ఎందుకోసం ఆయనను హెచ్చించి ఉన్నాడంట? ఎందుకోసం ఎందుకోసం హెచ్చించాడంట యేసుక్రీస్తును దేవుడు? వచ్చిన చూడండి, కరెక్ట్ చదవలే 31వ వచనం. ఇశ్రాయేలీయులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై, ఎవరికి? ఇశ్రాయేలీయులకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఎవరిని హెచ్చించాడు? అక్కడ ఎవరిని హెచ్చించాడు? ఎందుకని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఆ వచనం చూడకపోయినా చెప్పచ్చు. ఎవరిని హెచ్చించాడు అని అంటే, ఇశ్రాయేలీయులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకుడుగాను తన దక్షిణ బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇశ్రాయేలీయులను కాపాడుటకు దేవుడు యేసుక్రీస్తును హెచ్చించి ఉన్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అని అంటే ప్రజలారా, ఈ లోకంలో విడిపించడానికి శక్తి గలవాడిగా దేవుడు ఎవరిని ఎంచుకున్నాడు అని అంటే తన ప్రియకుమారుడిని ఎంచుకున్నాడు. ఈ లోకాన్ని విడిపించడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు యొక్క ఆలోచనలో నుండి విడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే, ఇక్కడ తన ప్రియకుమారుణ్ణి పంపించేసి విడిపించడానికి అతనికి బలం ఇచ్చారు. మీరంతా కూడా ఒకవేళ మీరు దీన్ని వినడానికి చాలా కొత్తగా ఉండొచ్చు నా బోధ, ఆలోచన చేయండి. ఆయన తన మరణం ద్వారా, క్రీస్తు తన మరణం ద్వారా ఏమయ్యాడు అని అంటే, తండ్రికి ఎంత విధేయత చూపించాడో చూపించాడు. తండ్రి పెట్టేటువంటి ఆ మరణాన్ని తట్టుకున్నాడు. ఆ తర్వాత తండ్రిని ఇవ్వబోతున్నటువంటి ఆ పునరుత్వాన్ని పొందుకున్నాడు. ఆ పునరుత్వం ద్వారా ఈనాడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు, రక్షణ కల్పించాడు. ఇలాగా ఆయన మరణముతో అధికంగా ఎక్కువగా దేవుని కుమారుడు గారు ప్రభావితంగా చూపించబడ్డారు యేసుక్రీస్తు. ఈనాడు నీకు యేసుక్రీస్తు యొక్క పుట్టుక ద్వారా రక్షణ వస్తుందా? యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా రక్షణ వస్తుందా? యేసుక్రీస్తు యొక్క పుట్టుక ద్వారా రక్షణ వస్తుందా? యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా రక్షణ వస్తుందా? అంటే యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారానే మనకు రక్షణ వచ్చేది. ఇప్పుడు సువార్త అంతా కూడా ఏమై ఉన్నదని చూసుకున్నాం మనము, ఆయన మరణము, ఆయన శ్రమలు, ఆయన మరణము, ఆయన పునరుత్థానం, సువార్త అంతా కూడా ఇందులో ఇమిడింది. యేసుక్రీస్తు యొక్క సువార్తను వింటున్నామంటే ఆ సువార్తలు ఏముండాలి? ఆయన శ్రమలు ఉండాలి, ఆయన మరణం ఉండాలి, ఆయన పునరుత్థానం ఉండాలి. ఈనాడు నువ్వు కూడా ఆలోచన చేయండి, నిన్ను రక్షించడానికి ఈ లోకానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. ఇంకా త్వర త్వరగా వచనాలు చదువుకుందాము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ఎలాంటి వాడును? ఈ విషయం గురించి నేను చాలా వివరించాల్సిన అవసరం ఉంది, కానీ మీరు వినడానికి ఓపిక చేసుకోండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినటువంటి మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమున్నదై ఉన్నది. ఎందుకోసం వచ్చాడు యేసుక్రీస్తు లోకానికి? తనను తాను చూపించుకోవడానికి రాలేదు. అక్కడ నేను దేవుణ్ణి, నేను దేవుని కుమారుని, ఇదిగో నేనే అని, నా కాడికి వచ్చి కానుకలేని, డబ్బులు లేని అని చూపలేదు. పాపులను రక్షించుటకే వచ్చాడు ఆయన. ఆయన ఉద్దేశం అంతా కూడా ఏమైనది? యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అంతా ఏమైనది? యేసుక్రీస్తు సుంకరుల ఇంట్లోకి వెళ్తున్నాడు, పన్ను వసూలుదారుల ఇంట్లో, సుంకపుదారుల ఇంట్లోకి వెళ్ళాడు, పరిశీలి ఇంట్లోకి వెళ్ళాడు, పాపుల ఇంట్లోకి వెళ్ళాడు,

తర్వాత పుట్టి జక్కన్న జక్కయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, ఏ వాళ్ళ ఇంట్లో మంచి విందు పెడతారనా, వాళ్ళు అన్యాయంగా పన్ను సంపాదించినందుకు వాళ్ళ ఇంట్లో బాగా సోఫా ఉంటుంది, మంచిగా ఏసీ ఉంటుంది, మంచిగా భోజనాలు పెడతారని యేసుక్రీస్తు వెళ్ళాడు వాళ్ళ ఇంటికి? లేదు, ఆయన ఉద్దేశమే అది కాదు. యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం పూర్తిగా ఏమైనదంటే పాపులను రక్షించడానికి. అందుకే ఆయన పాపులతో సంభాషణ చేశాడు, పాపులతో తిరిగాడు, పాపులకు చెప్పాడు, పాపులను రక్షించాడు. ఈనాడు పాపులకే సువార్తను ప్రకటించి పాపులనే మార్చాడు దేవుడు యేసుక్రీస్తు. పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునదై ఉన్నది. అట్టి వారిలో నేను ఎలాంటి వాడిని? ఆయన తను తాను ఏమనుకుంటున్నాడు? పౌలు తిమోతికి రాసిన పత్రిక రాసింది, పౌలే తిమోతికి రాస్తున్నాడు, ఇదిగో అలాంటి పాపులందరిలో కూడా నేను ఎలాంటి వాడును? ప్రధానను. ఎందుకంటే దేవుని గూర్చినటువంటి విషయంలో నాకు ధర్మశాస్త్ర ప్రకారంగా ఒకవేళ పాత నిబంధన ప్రకారంగా నేను ఆచరిస్తూనే ఉన్నాను, కానీ దాంట్లో ఉన్న మర్మాలను నేను గ్రహించలేకపోయాను. ఆజ్ఞల విషయాలు తెలుసు, కానీ ఆజ్ఞల మర్మములు నాకు తెలియలేకపోయాయి. అలాంటి ఆజ్ఞలను అతిక్రమించే విషయంలో నేను ఎలాంటి వాడును? ప్రధానుడను. రోమపత్రిక 7వ అధ్యాయంలో మీరు చూసుకుంటే, నేను బాలుడునై ఉన్నప్పుడు నాకు ఏవీ తెలియలేకపోయాయి, అయితే ఇప్పుడు నేను నాకు వయసు వచ్చినది కాబట్టి నేను ఇప్పుడు అన్ని గ్రహించుతున్నాను అని అంటాడు. నిజానికి ఆయన వయసు గురించి కాదు చెప్పేది, ఆయన ధర్మశాస్త్రం కింద పాత నిబంధన కింద ఉన్నప్పుడు ఆ ఆలోచనలు అవి చదువుతున్నప్పుడు అలాగే ఆలోచన చేస్తూ వచ్చాడు. అప్పుడు నేను చిన్నపిల్లవాడిగా ఉన్నాను, నా మైండ్ అంతా కూడా అలాగే ఉండేది. అయితే ఇప్పుడు నాకు దేవుడు తన రక్షణ సంకల్పాన్ని తన గురించినటువంటి విషయాలను నాకు బోధించుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసింది, నేను వయసు వచ్చినట్టు కాదని ప్రవర్తిస్తున్నాను, నేను ఇప్పుడు ఆజ్ఞలన్నీ తెలుసుకున్నాను. సో ఆ ఆజ్ఞలన్నిటిని గురించి నేను ఆలోచన చేసినప్పుడు నేను ఏమై ఉన్నానని అర్థమైంది పౌలుకు. అంతే కదా, తను ఆజ్ఞలన్నిటిని కూడా ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఆజ్ఞలన్నీ అతనికి అర్థమైపోయినప్పుడు అతనికి ఏమైపోయినది ఆ మైండ్, అతని యొక్క ఊహ అంతా ఏమైపోయింది? అప్పుడు నేను పాపిని అనేటువంటి విషయం అతనికి అర్థమైంది. ఈనాడు మన పరిస్థితి కూడా అంతే. వయసు రాకముందు, వయసు అంటే 17 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు రావడం వయసు కాదు, నీకు దేవుని జ్ఞానం రానంత వరకు కూడా నువ్వు పసిపిల్లవాడివే. ఎప్పుడైతే దేవుని జ్ఞానం నీకు వచ్చి అర్థం చేసుకున్నావో అప్పుడు నువ్వేమని అర్థం చేసుకోవాలి? పౌలు వలె నువ్వు కూడా అనుకోవాలి, ఏమని? నేను పాపిని. అయితే అలాంటి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. మరి ఆ రక్షణ సంకల్పాన్ని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? పాపము చేసినటువంటి వారి మీదట పాపంతోనే జీవించాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నాడా? ఎన్నడూ లేరు. ఆయన తన పాపములను విడిచిపెట్టి వారి పాపములను విడిచిపెట్టి నా అద్దకు రావాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే అలాంటి పాపులలో నేను ప్రధానుడనై ఉన్నాను. అలాంటి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటాడంటే, చావైతే మేలే, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే. బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు. ఒకవేళ నేను చనిపోతే నేను ఇంతవరకు క్రీస్తుతో పాటు జీవించాను కాబట్టి నా కోసం పరలోకంలో ఒక స్వాస్థం ఉంది. ఒకవేళ బ్రతికితే చావైతే మేలే, బ్రతుకుట క్రీస్తే. నేను బ్రతుకున్న బ్రతుకంతా కూడా ఎవరి కోసం ఇప్పుడు? ఎందుకని? ఎందుకని నా నేను బ్రతుకుతున్న బ్రతుకంతా కూడా ఎందుకోసం ఇప్పుడు? ఇంకా నా కోసము చనిపోయినటువంటి క్రీస్తు కోసం నేను బ్రతుకుతున్నాను. ఒకవేళ బ్రతికితే నేను ఎవరి కోసం బ్రతుకుతాను? ఒకవేళ నేను బ్రతికితే నేను ఎవరి కోసం బ్రతుకుతాను? అంతేనా కదా దర్శనం? ఒకవేళ నేను బ్రతికితే నేను ఎవరి కోసం బ్రతుకుతాను? ఎందుకోసం నేను క్రీస్తు కోసం బ్రతకాలి? ఏదానికోసం క్రీస్తు కోసం బ్రతకాలి? ఆయన నా కోసం చనిపోయాడు కాబట్టి. అంతేనా కదా, ఆయన నేను ప్రధానమైన పాపిని నేను, అయితే నేను నా ఎంత దుర్మార్గమైనటువంటి ఈ పాపపు జీవితానికి నమ్మకమైన రక్షణను ఇచ్చాడు యేసుక్రీస్తు. కాబట్టి ఒకవేళ నేను చనిపోతే నాకు మంచిదే, చనిపోతే నాకు మేలే, అయితే బ్రతుకుట క్రీస్తే. నేను బ్రతికే బ్రతుకు ప్రతిదీ కూడా ఎవరి కోసము? క్రీస్తు కోసమే. ఈనాడు మనం ఆలోచన కూడా ఇలాగే ఉండాలి. ఒకవేళ నేను చనిపోతే నేను రక్షణ పొందాను కాబట్టి చనిపోయిన తర్వాత నాకు పరలోక రాజ్యంలో స్వాస్థం ఉందా లేదా అని ఆలోచన చేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత నువ్వు ఒకవేళ బ్రతికితే ఎవరి కోసం బ్రతకాలి నీవు? క్రీస్తు కోసం బ్రతకమంటే ఎలాగా? క్రీస్తు కోసం బ్రతకడం అంటే వెళ్ళి నీవు యేసుక్రీస్తు ఎలాగైతే గడ్డం బెంచాడో, ఎలాగైతే యేసుక్రీస్తు ఆ విధంగా

మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్న ప్రకారము మీరును నన్ను పోలి. ఎవరైనా అంత ధైర్యంగా చెప్తారా అన్నమాట? ఆ వచనం చూడండి ఒకసారి, నేను క్రీస్తు పోలి నడుచుకుని ఉన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొని చాలు. నేను చెప్పొచ్చా, నేను సేవకుని కదా, నన్ను చెప్పొచ్చా నన్ను పోలి నడుచుకోండి మీరు అని చెప్పొచ్చా? ఎవరికి అంత దమ్ము లేదు, అంత నిజానికి ఆ అధికారం లేదు. కానీ ఒక్క పౌలుకు మాత్రమే ఆ అధికారం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అది రాసింది ఎవరు? పౌలే. ఎవరి ద్వారా రాసించాడు? పరిశుద్ధాత్మ ద్వారా రాయబడ్డాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పౌలు పత్రికను రాశాడు. ఆ కొరింథీ పత్రికలో, కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘమునకు పౌలు చెరసాలలో ఉండి రాస్తూ ఉన్నాడు. ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్నా. ప్రశ్న ఉంటే ధైర్యంగా అడగండి, నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. అంత ధైర్యంగా పౌలు చెబుతున్నాడు అని అంటే ఎంతగా ఆయన దేవుని వాక్యం పట్ల ఎంతగా నమ్మకంగా ఉన్నాడో చూడండి. ఇదిగో సమస్తమును నేను పెంటగా ఎంచుకొని విన్నాను అని అంటే ఎంతగా ఆయన తను నష్టపరుచుకున్నాడో చూసుకోండి. ఒక వచ్చిన ఉంటుంది కొన్ని గలతిలోనూ ఎక్కడో, ఇదిగో నేను శరీర విషయంలో మీకు దుర్బలుడుగా ఉన్నాను, నాకు కొంచెం ఇబ్బందిగానే ఉన్నాను మీ ఎదుట అంటే ఆయన శరీరంలో చావునకు సిద్ధమైనటువంటి శరీరం కలిగి ఉన్నాడు పౌలు. కుళ్ళిపోయిన వాసనతోనూ ఇంకా ఆ వచనాలను బట్టి చూస్తే అతడు చాలా హీనంగా ఉన్నాడు. కానీ ఆయన ఎప్పటికీ కూడా వదిలిపెట్టలేదు దేవుణ్ణి. కారణం ఏంటి? తను తాను ఏమని తెలుసుకున్నాడు? ప్రధానమైన పాపిని నేను, మామూలు పాపిని కాదు, ప్రధానమైన పాపిని ఆయన. నన్ను క్రీస్తు రక్షించాడు. ఇప్పుడు నాకు నా పరలోకంలో స్వాస్థ్యం ఉంది. ఇప్పుడు నేను పరలోకం, నేను తిమ్మతి పత్రిక 4వ అధ్యాయం 12వ 16వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ ఏమున్నదంటే నేను ఇది వరకే పోరాడి తిని నా కోసము కిరీటం, మహిమా కిరీటం ఉన్నది. ఇక మీద నాకు మాత్రమే కాదు, దాన్ని అపేక్షించి వారందరికీ కూడా దేవుడు ఇస్తాడు అని చెప్పాడు. ఆయనకు అర్థమైపోయింది. తిమ్మతి పత్రిక రాస్తున్నప్పుడు పౌలు యేసు చివరిగా వచ్చేసాడు, చనిపోయే దశకు వచ్చేసాడు. 2వ పత్రిక రాస్తున్నప్పుడు చనిపోతున్నటువంటి పరిస్థితులు ఏమని చెప్తున్నాడు అంటే నాకు ఇక మీదట నీతి కిరీటము, జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. నా కొరకు కిరీటం ఉంచబడింది. నేను ఇప్పుడు చనిపోయినా, జస్ట్ ఇప్పుడు చనిపోయినా కూడా నా కోసం ఏముంది? పరలోకంలో నాకు స్వాస్థ్యం ఉంది. అలాంటి గొప్పగా క్రీస్తు కోసం బ్రతికినటువంటి పౌలు నేను ప్రధానమైన వాడిని పాపులలో అని చెప్పుకుని ఒప్పుకున్నాడు కాబట్టి అతని జీవితము మారిపోయి క్రీస్తు కోసం జీవించాడు. అయితే పాపులను రక్షించడానికి ఈనాడు లేసు క్రీస్తు వచ్చాడా రాలేదా అనే విషయం మీకు అర్థం కాలేదు. ఫస్ట్ మనకు అర్థం కావాలి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అసలు పాపం అంటే ఏంటో తెలియాలి మనకు, రక్షణ అంటే ఏంటో తెలియాలి మనకు, క్రీస్తు యొక్క ఉద్దేశాలు ఏంటో తెలియాలి మనకు, క్రీస్తు యొక్క అడుగు జారులు ఏంటో మనకు తెలియాలి. ఫస్ట్ మనకు ఇవేవి తెలియకోకుండా మనం క్రీస్తుని చేరుకుంటామా అంటే చేరుకోలేము. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనం. మా మట్టుకు మేము విని ఈయన ఎవరికి రక్షకుడు అంటున్నాడు? ఈ పాయింట్ మనకు ముఖ్యం. కేవలం ఇస్రాయేలీలకు మాత్రమే అతడు రక్షకుడా, లేకపోతే లోకానికి అంతటి కూడా రక్షకుడా యేసుక్రీస్తు? మన ఇస్రాయేలీ తన కుటుంబం అయినటువంటి ఇస్రాయేలీలకు, యూదులకు మాత్రమే అతడు రక్షకుడు కాదు, లోకానికి అంతా కూడా రక్షకుడే. ఈనాడు యేసుక్రీస్తు మనందరికీ కూడా ఆఫర్ చేస్తున్నాడు. ఏంటి? రక్షణ సంకల్పము మనకు కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు అంత దయా దాక్షిణ్యము చూడండి. కొరింథీ పత్రికలోనూ రోమా పత్రికలోనూ ఒక మాట ఉంటుంది. పౌలు ఏం చెప్తాడంటే ఒలీవ చెట్టు అయినటువంటి నేను, ఒలీవల యొక్క చెట్టు అయినటువంటి నేను ఆలోచించండి, ఒలీవల చెట్టు అయినటువంటి యూదులు, ఇదంతా యూదులు అని అనుకుందాం, ఇదంతా యూదులు, ఒలీవల చెట్టు అయినటువంటి యూదులు ఏం చేసేసాడు దేవుడు వీళ్ళను? వీళ్ళను వీరు దేవునికి మంచిగా ఫలితాలను ఫలించలేకపోయినందుకు ఈ ఒలీవల కొమ్మను నరికి అడవి ఒలీవల కొమ్మనైనటువంటి ఆ అడవి ఒలీవల

అడవి యొక్క చెట్టును తీసుకుని వచ్చి ఏం చేశాడు, అంటు కట్టాడు. వాళ్ళమే ఎవరము? అడవి ఒలివల మొక్కలు ఎవరము? మనమే. మంచి ఒలివల చెట్టు అయినటువంటి ఇశ్రాయేలుతో దేవుడు మనల్ని ఏం చేశాడు? అంటు కట్టాడు. నిజానికి ఆ రక్షణ సంకల్పం ఒక మాట ఉన్నాడు యేసుక్రీస్తు, ఇదిగో నేను నశించున్న ఇశ్రాయేల యుద్ధకే కానీ అన్నిల దగ్గరికి రాలేదని అంటాడు. కానీ ఆ తర్వాత రక్షణ సంకల్పం ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పేశాడు. పౌలు అదే చెప్తాడు, ఇదిగో మేము స్వభావం బట్టి చూస్తే యూదులమైనప్పటికీ కూడా అడవి అడవి ఒలీవల చెట్టు అయినటువంటి మిమ్మల్ని తీసుకుని వచ్చి అంటుకట్టాడు దేవుడు. ఇప్పుడు ఈ సారం ఎక్కడి నుండి వచ్చింది? మనకు సారం అంతా ఈ బైబిల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా ఎక్కడి నుండి వచ్చింది? యూదులలో నుండే యేసుక్రీస్తు వచ్చేసాడు. కానీ అంటుకట్టబడినటువంటి మన మీద ఎంత ప్రేమ చూపుతున్నాడు చూడు యేసుక్రీస్తు. ఇలాగా అడవి ఒలివల చెట్టు అయినటువంటి మన మీదనే దేవుడు అంత ప్రేమ చూపుతున్నాడు అంటే నాడు రక్షణ సంకల్పం మన మీద కూడా వర్తిస్తున్నదా వర్తించదా? ఖచ్చితంగా మన మీద కూడా వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. జస్ట్ 5 మినిట్స్ ఉంది, ఇంకా చూద్దాము. తిమోతికి రాసిన పత్రిక 2:11 తీతుకు రాసిన పత్రిక 2:11 ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఎవరికి ఎవరికి అని చెప్తున్నాడు ఇక్కడ? సమస్త మనుషులకు అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు సమస్త మనుషులకు కూడా తన రక్షణను ఇస్తున్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. గమనించండి, ఈనాడు యూదులకు మాత్రమే రక్షణ అని అనుకోకూడదు, మనకు కూడా అవసరమే రక్షణ. ఎందుకు? మనం పాపం చేస్తున్నామా లేదా? కొంతమంది అంటే ఇలాగే బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, నిజానికి మనకు రక్షణ ఎందుకు? మనకు ఏ ఆజ్ఞలు తెలియదు కదా, ధర్మశాస్త్రమే తెలియదు కదా, మనకు అసలు ఏమిటో మనకు తెలియదు కదా, మనం అన్యులం కదా, మనకు కూడా పాపం చేస్తున్నామా అని అంటే, నిజానికి ఒక కోణాన్ని బట్టి చూస్తే మనకు అందరికి బాప్తిసం అవసరమే, రక్షణ అవసరమే. దానంతటికంటే ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రోజుల్లోనే మనకు పాపము అనేటువంటి విషయం మనకు తెలుసా తెలియదా? రోమ పత్రికలో ఒక మాట అంటాడు, ఇదిగో మీకు ఒకవేళ ధర్మశాస్త్రము లేకపోయినప్పటికీ మీ మనసాక్షే మీకు ధర్మశాస్త్రం అయినట్టుగా ఉన్నది కదా. ఏమండి, బైబిల్ని పక్కన పెట్టేసి మీలో మీకు దొంగతనము పాపం అని తెలుసా తెలియదా? విచారము పాపం అని తెలుసా తెలియదా? నరహత్య పాపం అని తెలుసా తెలియదా? ఇదిగో మీకు బైబిలే తెలియనప్పటికీ కూడా మీకు దొంగతనము నరహత్య ఇవన్నీ పాపములు అని మీకు ఎట్లా తెలుసు? దేవుడు మీ హృదయాలకు సమాధానాన్ని ఇచ్చేశాడు అక్కడ. ఈనాడు బైబిల్ యొక్క సువార్త తెలియని గ్రామాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? బైబిల్ యొక్క సువార్త తెలియని గ్రామాలు ఎక్కడున్నాయి? కొలసి పత్రికలో అంటాడు, సువార్త ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి ఏరియాలోనూ సువార్త ప్రకటించబడిందంట. అప్పట్లోనే, మరి అప్పటి నుండి ఇప్పటికి చూసుకుంటే దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఇప్పటికి ప్రతి గ్రామంలో సువార్త తెలియబడుతుందా తెలియబడలేదా? మరి ఆజ్ఞలు సువార్తలు తెలిసినప్పుడు మనం పాపలమని అర్థమవుతున్నామా లేదా? మనకు రక్షణ అవసరమా లేదా? మరణించినటువంటి మనము ఎక్కడ ఉండాలి? చనిపోయినటువంటి మన శవాలను తీసుకువెళ్ళి ఎక్కడ పాతేయాలి? శవాన్ని ఎన్ని రోజులని పెట్టుకుంటారు మీరు చెప్పండి? చనిపోయినటువంటి శవం, నేను ఇప్పుడే ఒకవేళ చనిపోయాను అనుకోండి, నన్ను మా అమ్మళ్ళు నన్ను ప్రేమగా చూసుకున్నారు కాబట్టి 4 రోజులు పెట్టుకుంటారా? ఏ మా నాయన మంచోడు కదా నాన్న బంగారు అని చెప్పి ఇంకొక 10 రోజులు పెట్టుకుంటాడు అక్కడ? ఎంత బంగారైనా కూడా అది మట్టి, అందులో ప్రాణం లేదు, జీవం లేదు. చనిపోయినటువంటి ఆ శరీరాన్ని తీసుకుని వెళ్ళి అమోఘంగా మంచిగా దానికి దహన కార్యములు దయచేసి భూమిలోకి పడేస్తారు. కానీ ఆత్మలను మన ఆత్మ సంబంధంగా మనం మరణించామనేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు మరణించినటువంటి నీ ఆత్మ సంబంధమైన పాపపు శరీరాన్ని నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలి? పాతి పెట్టాలా లేదా? ఆ పాతి పెట్టే విధానాన్ని ఏమని చెప్పాడు దేవుడు? అంతే కదా, బాప్తిసాన్ని ఏమని పోల్చాడు? మనం ఆన్లైన్ క్లాస్లో కూడా చూస్తున్నాం, బాప్తిసాన్ని ఏదంతా పోల్చాడు? సమాధితో పోల్చాడు. రోమపత్రిక 6 అధ్యాయంలో మీరు చూసుకుంటే
బాప్తిస్మము క్రీస్తు యొక్క మరణంతో పోలి చెప్పబడింది, బాప్తిస్మము సమాధిని పోలి ఉన్నది. ఇదిగో నీటిని ప్రతి ఒక్కరు కూడా నీళ్ళలో మునిగి ఆ పాపపు శరీరాన్ని అందులో పాతి పెట్టేసి క్రీస్తు ఎలాగైతే లేచాడో అలాగే నూతనంగా మనం తిరిగి లేవాలనేటువంటి విషయము బాప్తిస్మ యొక్క మర్మంలో ఉంది. అయితే చనిపోయినటువంటి శరీరాన్ని నువ్వు పాతి పెట్టకోకుండా అలాగే ఉంటే ఏమవుతుంది చెప్పండి? మీకు ప్రశ్న, ఏమవుతుంది అలాగే చనిపోయినటువంటి శరీరాన్ని అలాగే పాతి పెట్టకోకుండా అక్కడే పెట్టుకుంటే ఏమవుతుంది? కుళ్ళిపోవడం మాత్రమే కాదు, ఆ కుళ్ళిపోయినటువంటి ఆ శరీరము పక్కనోళ్ళను కూడా కుళ్ళింపజేస్తుంది. అవునా కదా? తెగుళ్ళు వస్తాయి, ఆ దాని వలన వచ్చేటువంటి ఆ కీటకాలు ఆ క్రిములు అవన్నీ కూడా ఇతరులకు పాకుతాయి, వాళ్ళు తినే తిండిలో కలుస్తుంది, వాళ్ళకి వెళ్ళేటువంటి వాళ్ళ శరీరంలో కలిసిపోతాయి, వాళ్ళకి చిన్న చిన్న జబ్బులు రాబోతాయి, వాళ్ళ జబ్బుల వలన వారు రోగాలను తెచ్చుకుంటారు. ఇలాగా చనిపోయినటువంటి శవానికి వలన నష్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ నీ ఆత్మ శరీరంలో చనిపోయినావు అనే విషయం నీకు తెలిసినప్పటికీ కూడా నీ శరీరం అలాగే పెట్టుకుని ఉంటే నీవేమైపోతావు? నేను నిరంతరం నిరంతరం దేవుని ఆజ్ఞలు ఏమి వాక్యం నీకు చెవిని ఎక్కనీయకోకుండా ఆ పాపపు ఆలోచన ఇంకా నేను వేరే దానికి తీసుకుని వెళ్ళాలనే చూస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు ఆ శరీరాన్ని అక్కడే పాతి పెట్టేస్తే యేసుక్రీస్తు నీకు ప్రభావం ఇస్తాడు. ఆ మరణంలోనే యేసుక్రీస్తు నీకు ప్రభావాన్ని ఇస్తాడు. తిరిగి లేచిన తర్వాత నీకు నూతన మైండ్ని ఇస్తాడు, నూతన హృదయాన్ని ఇస్తాడు. ఆ వాక్యాలను ఆ ఆజ్ఞలను కైకొనాలనేటువంటి నిశ్చలమైన మనసును దేవుడు నీకు ఇస్తాడు. అలాగే రక్షణ సంకల్పాన్ని మనం కాపాడుకోవాలి, అంటే రక్షణ సంకల్పాన్ని మనం అందరం కూడా పొందుకోవాలి. మనం ఎక్కడ ఉన్నాము? లోతు వలే పాపపు ద్వోకంలో ఉన్నాం మనం. ఇస్రాయేలీల వలే ఐగుప్తులకు దాసులమై ఉన్నాం. యేసుపు కాలం వలే నా కరువులో ఉన్నాం మనం. ఆహారం క్రీస్తువు దగ్గర ఉంది. పాపంలో సొదొమ గొమొర్ర పట్టణముల వలే పాపంలో ఉన్నాం. ఆ చిన్న ఊర్లో పట్టణంలో ఆ పట్టణంలో రక్షణ ఉంది. అదే క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క శరీరం, క్రీస్తు యొక్క మరణం. అందులోకి మనం చేరినట్లయితే మనకు రక్షణ అనేటువంటిది వస్తుంది. పౌలు వలె మనం కూడా చెప్పేదానికి అధికారం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన పాపములను మనం ఎప్పుడైతే తెలుసుకుంటావో, మనం చేశామో అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుందో, అప్పుడే ఎంతపడే నువ్వు రక్షణ పొందడానికి అర్హుడై ఉన్నావు. అంటే మారుమనసు నువ్వు ఎప్పుడైతే వచ్చిందో, నువ్వు పాపం చేశాననే విషయం నీకు అర్థమైందో, వెంబడే వెళ్ళి ఆ పాపపు శరీరాన్ని పాతి పెట్టుకోవాలి. లేకపోతే చాలా అధికమైన నష్టం రాబోతుంది. కాబట్టి ఓపికతో మీ అందరికీ దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నానండి.

కరుణామయుడు దయామయుడైనటువంటి క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో పరిశుద్ధులైన మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని శనివారమున ఇగ్నెట్ రేడియో ప్రోగ్రాం ద్వారా ధ్యానం చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చిన మన తండ్రి అయినటువంటి దేవాది దేవునికి స్తుతులు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, అందరూ బాగున్నారని తలుస్తూ ఉంటున్నాను. మా అనుదిన ప్రార్థనలో మీరు అందరూ ఉంటున్నారు. మీరు కూడా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి శనివారమున ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. గడిచిన వారము, అంతకుముందు వారాల్లో ఆరాధన అనగానేమి అనేటువంటి విషయాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే గత వారమున మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి మీకు గుర్తు చేస్తాను, ఎందుకంటే ఈ వారం యొక్క పాఠం కంటిన్యూషన్ ఉంటుంది కాబట్టి. ఆ యొక్క విషయాన్ని మీకు గుర్తు చేసి ఈ దినపు పాటలోనికి నేను వెళ్తాను. అందరూ శ్రద్ధగా వినాలని, ప్రతి పాయింట్ నోట్ చేసుకోవాలని, నోట్ చేసుకున్నటువంటి దాన్ని పరిశుద్ధ గ్రంథం దగ్గర పెట్టుకొని అది నేను చెప్పేది ఆ రీతిగా ఉన్నదా లేదా పరిశీలన చేసి మీరు పాటించాలని ప్రేమతో మీకు అందరికీ తెలియజేస్తూ విన్నవిస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆరాధనకి పాత్రుడు తండ్రి అయినటువంటి దేవుడు. ఆరాధన ఎవరిని చేయాలంటే మన దేవునిని మనం ఆరాధన చేయాలి. ఆరాధన ఎవరికి చేయాలంటే మన దేవునికి ఆరాధన చేయాలి. ఈ యొక్క ఆరాధనకు పాత్రుడైనటువంటి దేవుడు, ఆయన సృష్టింపబడేటువంటి వాడు కాదు. సృష్టిని అందలి సమస్తమును సృజించినటువంటి వాడై ఉంటాడు. ఎందుకంటే మనుషుల చేతులతో తయారు చేయబడినటువంటి ఒక విగ్రహము, ఒక ఫోటో, అది దేవుడు కాదు. మనుషులను, భూమిని, ఆకాశమును, సర్వ సృష్టిని సృష్టించినటువంటి వాడే నిజ దేవుడై ఉంటాడు. ఆ యొక్క సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవునికి ఉన్నటువంటి శక్తులు లేదా గుణ లక్షణాలు ఏమై ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం గత వారంలో. అది నేను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. నిజమైనటువంటి దేవుడు ఎలాంటి లక్షణం కలిగి ఉంటాడు, ఎలాంటి శక్తి కలిగి ఉంటాడంటే అతను నిత్యుడై ఉంటాడు. ఎవరు? నిజమైనటువంటి దేవుడు నిత్యుడు అంటే నిన్న ఉంటాడు, ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు, వేల సంవత్సరాల క్రితం ఉన్నాడు, వేల సంవత్సరాల తర్వాత కూడా ఉంటాడు. అలా ఎల్లప్పుడూ ఉన్నటువంటి దేవుడే నిత్యుడు అంటారు. ఈరోజు కొత్తగా మార్కెట్లోకి పుట్టుకొచ్చేటువంటి ఒక దేవుడు దేవుడు కాదు. కొద్దిమంది వారి పేరును బట్టి పెట్టేటువంటి దేవుడు దేవుళ్ళు కారు. వారి అవసరాన్ని బట్టి సృష్టించేటటువంటి వారు దేవుళ్ళు కారు. దేవుడు అంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడే దేవుడు. సమీపింపరాని తేజస్సులో వసీస్తూ ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి దేవుడు. ఆయన నిత్యుడు. రెండవ లక్షణము, ఆయన సర్వశక్తిమంతుడై ఉండాలి. ఎవరై ఉండాలి? సర్వశక్తిమంతుడై ఉండాలి. సర్వశక్తిమంతుడు అంటే ఫుల్ఫిల్ చేయగలిగినటువంటి శక్తి, అంటే కంప్లీట్ శక్తి ఉండాలి, బ్యాలెన్స్ ఉండదు. లేదా ఈ ప్రాంతంలో ఆ యొక్క శక్తి పనిచేసి వేరొక ప్రాంతంలో ఆ యొక్క శక్తి పనిచేయని స్థితి ఉండదు. ఎందుకని మనం ఆలోచన చేస్తే ఆయన సర్వశక్తిమంతుడై ఉంటాడు. ఎలాంటి పనినైనా, ఎలాంటి సందర్భంలోనైనా చేయగలిగినటువంటి సమర్థుడే సర్వశక్తిమంతుడు. ఇది దేవుని యొక్క మరొక క్వాలిటీ. మూడవది, సర్వజ్ఞాని అయి ఉంటాడు. నిజమైనటువంటి దేవుడు సర్వజ్ఞాని. జ్ఞాని అంటేనే అన్నీ తెలిసినటువంటి వాడు.
సర్వజ్ఞాని అంటే సర్వము తెలిసినటువంటి వాడు, నిజమైనటువంటి దేవుడు సర్వజ్ఞాని. ఆయన యొక్క జ్ఞానము కొదువై ఉండదు, ఆయన యొక్క జ్ఞానము లిమిట్లో ఉండదు, ఆయన యొక్క జ్ఞానము ఎవరన్నా చెబితే తెలుసుకునేటువంటిది కాదు. ఆయన యొక్క జ్ఞానము సర్వము ఎరిగినటువంటిది. ఇండియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, కెన్యా కావచ్చు, సింగపూర్, మలేషియా, గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, అమెరికన్ కంట్రీస్ కావచ్చు, ఏ దేశంలోనటువంటి అన్ని విషయాలను అందరి గురించి తెలిసినటువంటి వాడు, ఎరిగినటువంటి వాడు సర్వజ్ఞాని. నిజమైనటువంటి దేవుడు సర్వజ్ఞాని ఉంటాడు. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించింది ఆయనే కాబట్టి. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మరొక క్వాలిటీ ఏంటి అంటే, మరొక లక్షణం నాలుగవది, సర్వోన్నతుడు. ఏంటండి దేవుని యొక్క మరొక క్వాలిటీ? సర్వోన్నతుడు అంటే సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడు నిజదేవుడు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న సర్వజ్ఞాని అని, సర్వజ్ఞాని అంటే సర్వము ఎరిగినటువంటి వాడు, సర్వోన్నతుడు అంటే సర్వము ఉన్నటువంటి వాడు. అన్నీ దగ్గరలా ఉంటేనే అంత జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మనం ఆలోచించేసినట్లుగా అమెరికాకి వెళ్ళినా, ఆస్ట్రేలియాకి వెళ్ళినా, అంటే అమెరికన్ కంట్రీస్కి వెళ్ళినా, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినా, మన దేశానికి వచ్చినా, ఎక్కడైనా సరే అన్ని ప్రాంతాల్లో ఏకరీతిగా ఉన్నటువంటి వాడు దేవుడు. ఆ ప్రాంతంలో ఒక పేరుతో, లేదా ఆ దేశంలో ఒక పేరుతో, ఈ దేశంలో ఒక పేరుతో, వేరొక దేశంలో వేరొక పేరుతో ఉన్నటువంటి వాడు నిజ దేవుడు కాడు. సర్వోన్నతుడు అంటే అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో అందరి దగ్గర ఒకేలాగా ఉంటాడు, అన్ని దగ్గరలా వ్యాపించి ఉంటాడు. ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఇది దేవుని యొక్క మరొక క్వాలిటీ. ఇంకొక క్వాలిటీని మనం ఆలోచన చేశాం, అది ఏంటంటే దేవుడు అంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయనలో ఏ లోపము ఉండదు. భూతద్దం పెట్టి వెతికినా కూడా ఎలాంటి లోపం ఉండదు పరిశుద్ధుడిలో. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎలాంటి తప్పు చేయడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎలాంటి పాపము చేయడు. ఏ పాపము లేనివాడు, ఏ తప్పు చేయనివాడు, ఏ నేరము మోపనివాడు, ఎలాంటి చెడు ఆలోచన లేనటువంటి వాడు నిజమైనటువంటి దేవుడు. ఇలాంటి నిజమైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా లోకమునంటే, ఒకే ఒకడు, నువ్వు నేను నమ్మినటువంటి దేవుడు, మనందరం నమ్మినటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వము కరిగించిన వాడు, సర్వము వ్యాపించినటువంటి వాడు, సర్వము ఎరిగినటువంటి వాడు, సకల పరిశుద్ధుల్లోకి అందరిలోకెల్లా పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధులందరినీ సృష్టించినటువంటి వాడే నిజమైనటువంటి దేవుడు, నువ్వు నేను నమ్మేటువంటి దేవుడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆరాధనకి పాత్రుడు ఇదిగో ఇలాంటి వాడే ఆరాధనకు పాత్రుడు. ఆదివారము మనం ఆరాధన చేయడానికి అర్హుడు. ఇలాంటి దేవుడిని మనము దేవుడిగా కలిగి ఉన్నందుకు, ఇలాంటి దేవుని యొక్క బిడ్డలము మనమై ఉన్నందుకు మనం ఎంతో అదృష్టవంతులము. దేవుడు మనల్ని ఆయన కొరకు సృష్టించుకున్నాడు. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి, ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండడానికి, ఆయన ఎదుట నిష్కలంకులుగా ఉండడానికి, ఎల్లవేళ ఆయన్ని స్తుతిస్తూ స్తుతిస్తూ స్తుతిస్తూ ఉండడానికి. నా ప్రేమైనటువంటి సహోదర సహోదరులరా, ఆరాధనకు పాత్రుడు ఇదిగో ఇలాంటి క్వాలిటీస్ కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని గడిచిన వారంలో మనం చాలా చక్కగా నేర్చుకున్నాం. నేర్చుకున్నటువంటి మీరందరూ వాటిని మీ యొక్క మనసులో ఉంచుకున్నారని కూడా నేను తలస్తూ ఉంటున్నాను. ఈ వారమున ఆరాధన అనేటటువంటిది
పరిశుద్ధ గ్రంథము చెప్పినటువంటిది. పరిశుద్ధ గ్రంథములో అనగా బైబిల్లో మనకు ఆరాధన జరిగించాలని ఆజ్ఞ ఉంది. ఈ యొక్క ఆరాధన కార్యక్రమము దేవుని సంఘములోనే జరిగించాలన్నటువంటి ఆజ్ఞ ఉంది. ఆ యొక్క ఆరాధన కార్యక్రమము ఆదివారమున మాత్రమే జరిగించాలన్నటువంటి ఆజ్ఞ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయితే ఈ యొక్క ఆరాధన అనేటటువంటిది ఎన్ని రకాలుగా పరిశుద్ధ గ్రంథములో జరిగించినటువంటి సందర్భాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. అంటే ఆరాధనలో రకాలు ఈ వారం పాఠం. మనం ప్రియమైనటువంటి వారలారా, మీరు ఆలోచన చేస్తే మనం ఒక్కొక్క వారం స్టెప్ బై స్టెప్ బై స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వస్తున్నాం. కరెక్ట్గా నేర్చుకుంటూ మనం ముందుకు వస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఆరాధనలో రకాలు నేర్చుకుంటాం, తర్వాత పాఠంగా ఎలా ఆరాధించాలనేటువంటి విషయాన్ని నేర్చుకుంటాం, ఆ తర్వాత ఆరాధనలో ఏ ఏ అంశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని నేర్చుకుంటాం. ఇట్లా వన్ బై వన్ ప్రాసెస్ పరంగా మనము ఆత్మీయముగా అభివృద్ధి చెందడానికి, మన తండ్రి అయినటువంటి దేవుని లేఖనానుసారంగా ఆరాధించడానికి అవసరమైనటువంటి ఆ యొక్క పద్ధతిలో మనం వెళ్తూ ఉంటున్నాం. అందులో భాగంగానే ఆరాధనలో రకాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మనం జనరల్గా ఆలోచన చేస్తే దేవునికి ఆరాధన అనేది మనం జరిగిస్తే అది అంగీకారమై ఉండాలి, దేవుడు యాక్సెప్ట్ చేసేదిగా ఉండాలి, అంటే దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. దేవుడు అంగీకరించేదిగా ఉండాలంటే దేవుడు అంగీకరించనిది కూడా ఉందా అంటే అవును ప్రియమైనటువంటి వారలరా, దేవుడు అంగీకరించిన ఆరాధనలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, అంటే మన బైబిల్లో ఉన్నాయి. అనంగీకారమైనటువంటి ఆరాధన అంటారు వాటిని. భౌతికమైనటువంటి వస్తువులతోనూ కల్పన పద్ధతులతోనూ చేసేటటువంటిది అనంగీకారమైనటువంటి ఆరాధన. మనం ఆలోచించేద్దాం, భౌతికమైనటువంటి వస్తువులతో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని గ్రంథం చెప్తుంది. ఆత్మ సత్యము కాకుండా వేరొక దానిని వినియోగిస్తే అది అంగీకారమైనది కాదు. అందులో నువ్వు అరుస్తూ చేస్తావా అంగీకారం కాదు, చప్పట్లు కొడుతూ చేస్తావా అంగీకారం కాదు, కంజీర్లు వాయిస్తావు అంగీకారం కాదు, డ్రమ్స్ వాయిస్తావు అంగీకారం కాదు, పియానో వాయిస్తావు అంగీకారం కాదు, వీణ వాయిస్తావు అంగీకారం కాదు. దేవుడు భౌతికమైనటువంటి వస్తువులతో ఆరాధించాలి అని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. మరొకటి, కల్పనా పద్ధతులతో చేస్తారు. అదేంటంటే ఎవరికి నచ్చినట్లుగా వారు ఆరాధన చేయడము. లేఖనము ఏమైతే చెప్తుందో దాన్ని విడిచిపెట్టి, అంటే ఆత్మతో సత్యముతో ఆరాధన విడిచిపెట్టి, ఆదివారం ఆరాధన విడిచిపెట్టి, దేవునికి ఆరాధన చేయడం విడిచిపెట్టి, మనం 2 వారాలకు ముందు నేర్చుకున్నాం మనిషిని పూజించడము, డబ్బును పూజించడము, ఫోటోలను పూజించడము, చెట్లను పూజించడము, వస్తువులను పూజించడము, కొండలు పూజించడము, బండలను పూజించడము, సూర్యుడిని పూజించడము, చంద్రుడిని పూజించడము, నవగ్రహాలను పూజించడము, దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క సృష్టిని పూజించడము, ఇవన్నీ దేవునికి అంగీకారమైనటువంటి కాదు. అవి కల్పించినటువంటి పద్ధతులు, వీటిని దేవుడు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడు. మరొకటి, అసత్య దేవులను ఆరాధించడము. అసత్య దేవులు అంటే దేవుళ్ళు కానటువంటి వారు. ఈనాడు మనం గమనిస్తే ప్రేమైనటువంటి సహోదర సహోదరులరా, ప్రపంచవ్యాప్తంగా రోజుకొక దేవుడు పుట్టుకొస్తూ ఉంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రోజుకొక దేవుడు, కొద్ది కాలం ఆ యొక్క దేవుణ్ణి దేవుడిగా ఆరాధిస్తారు, అతను మనిషే, దేవుని రూపం ధరిస్తాడు తన యొక్క పబ్బం గడుపుకోవడానికి. ఒక మనిషి దేవుడిగా అవతారం ఎత్తుతాడు. కొద్ది రోజుల తర్వాత, కొద్ది కాలం తర్వాత వారు చేస్తున్నది వారు నిజమైనటువంటి దేవుడు కాదని
మరలా జైలు పాలైనటువంటి సందర్భాలు మనం కోకొల్లలుగా చూస్తూ ఉంటున్నాం మన సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లలో. రోజుకు ఒక దేవుడు పుట్టుకొస్తున్నాడు, కొద్ది సంవత్సరాల తర్వాత జైలు పాలవుతున్నాడు. ఇది అసత్య దేవులను ఆరాధించడం అనేది పితృపారంపర్య ఆచారంగా కూడా ఆరాధన చేస్తారు. పితృపారంపర్యంగా ఆరాధన అంటే మనకు ముందున్నటువంటి మన తల్లిదండ్రులు, మన అవ్వ తాత వీళ్ళందరూ ఏమైతే చేశారో దానినే కంటిన్యూ చేయడము, అది నిజమా కాదా అనేటువంటి ఆ యొక్క పరిశీలన అయితే ఉండదు. కానీ మన పెద్దవాళ్ళు చేశారు, ఇది నిజంగా అంగీకారమైనదా, దీనిని మనం అంగీకరించచ్చా అని ఆలోచన వారైతే చెయ్యరు. కానీ వారు చెప్పారు మేము చేస్తున్నాం అన్నట్లుగా వారిని కంటిన్యూ అవుతారు. ఇది పితృపారంపర్య ఆచారము అంటే ఆచారం ప్రకారం జరిగిస్తారు. పల్లెల్లో మనం వీటిని చాలా ఎక్కువగా చూడొచ్చు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటుంది, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దేవుడు ఉంటారు. వారు వంశ పారంపర్యంగా అలాగే వస్తూ ఉంటుంది, దాన్ని వాళ్ళు కొనసాగిస్తారు. అది నిజమా కాదనటువంటి ఆలోచన వారికి తెలియదు, అజ్ఞానంలో బ్రతుకుతూ ఉంటారు. ప్రతిరూపాలను చేసుకోవడం, ప్రతిరూపాలంటే ఒక వ్యక్తిని కావచ్చు లేదా సృష్టిలో ఉన్నటువంటి జంతువులు, జీవచరాలు, జలచరాలు, ఆకాశములు ఎగిరేటువంటివి ఏవైనా సరే, వీటి యొక్క రూపాన్ని ఒక ఫోటోగా చేయించి లేదా ఒక విగ్రహంగా చేయించి లేదా ఒక పెద్ద స్టాచ్యూగా చేయించి, అదే బొమ్మలాగా చేయించి దానికి మ్రొక్కడము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే మనకు గ్రంథము నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం ఇక్కడ చూస్తే పరలోకమందున్నటువంటి దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద ఉన్నటువంటి నేల అందే కానీ ఉండే ఏ రూపాన్ని కూడా మనము, ఏ విగ్రహాన్ని కూడా మనము చేసుకోకూడదు, వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజించకూడదు. గ్రంథం చెప్తుంది మనకు, మనం పూజించకూడదు, మనం సాగిలి పడకూడదు, వీటి రూపాన్ని మనం చేయకూడదు. దేవునికి రూపం లేదు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నువ్వు నేను చూడలేదు, ప్రపంచంలో ఎవరు చూడలేదు. ఎవరు చూడనటువంటి దేవునికి నువ్వు ఎలా రూపాన్ని ఇస్తావు? నీ దేవుడు ఈ రూపంలో ఉంటాడని నువ్వు ఎలా అనుకుంటావు? దేవునికి రూపాన్ని ఇచ్చేటువంటి శక్తి జ్ఞానము నీకుందా మనిషి అని ఆలోచన చేస్తే, మనిషి ఏ పాటి వాడండి? ఒక పువ్వు లాంటి వాడు, పొద్దున పూస్తాడు సాయంత్రానికి వాడిపోతుంది పువ్వు. మనిషి జీవితం అలాంటిది, ఆవిరి కొద్దిసేపు అలాగ వస్తుంది, కొద్ది సెకండ్లో మాయమైపోతుంది ఆవిరి. అలాంటి జీవితం మనిషిది. అలాంటి మనిషివి సృష్టిని సృష్టించినటువంటి దేవునికి నువ్వు రూపాన్ని సృష్టించగలవా? కుదరదండి. దేవుడు మనకు రూపాన్ని ఇచ్చాడు తప్ప దేవునికి రూపాన్ని ఇవ్వడానికి నువ్వెవరు, నేనెవరు? కానే కాదు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు ఈ రూపంలో ఉంటాడని దేవుణ్ణి చూసినటువంటి మనిషి ఎవ్వరూ లేరు ఈ యొక్క లోకంలో. సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు. నువ్వు చూడని దేవునికి నువ్వు ఎలా రూపాన్ని ఇస్తావు? నీ దేవుడు ఈ రూపంలో ఉంటాడు, ఈ దేవుడు ఈ రూపంలో ఉంటాడు, ఈ దేవుడు ఈ రూపంలో ఉంటాడు, ఈ దేవుడు ఈ రూపంలో ఉంటాడని నువ్వు ఎలా ఫోటోలు ఇవ్వగలుగుతావు, ఫోటోలు చేయగలుగుతావు? అది నీ బిజినెస్ అంతే. నువ్వు నేను నమ్మిన దేవుడికి, నిన్ను నన్ను మన అమ్మని నాన్నని అవ్వని తాతని తరతరాలుగా మన గతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సృష్టించినటువంటి దేవునికి రూపం లేదు. ఆ దేవుడిని ఎవ్వరు చూడలేదు. నువ్వు ఒక ఫోటో పెట్టుకున్నావా, అది నిజమైనటువంటి దేవుడు కాదు. నువ్వు ఒక బొమ్మను చేసుకుని దానికి మొక్కుతున్నావా, అది నిజమైనటువంటి దేవుడు కాదు అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. ఈ రీతిగా అనంగీకారమైనటువంటి ఆరాధనను అనేక మంది జరిగిస్తూ ఉంటున్నారు ఈ యొక్క లోకంలో. మనం ఎప్పుడైతే
అసత్యమైనటువంటి దేవుళ్ళని ఆరాధిస్తామో అప్పుడే నిజదేవుడు, సత్యదేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయనని మనం వ్యతిరేకించినట్టే లెక్క, మనం పాపం చేసినట్టే లెక్క అనే విషయాన్ని మనం గమనించాలి. మనం ఇందా చదివినటువంటి నిర్గమకాండం 20:5 చదువుకుందాం కంటిన్యూషన్గా. ఏలయనగా, నీ దేవుడు అయినటువంటి యెహోవానకు నేను రోషము కలగనటువంటి దేవుడును. ఎలాంటి దేవుడు అంట? రోషం కలిగినటువంటి దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు. రోషము లేని దేవుడు కాదు మన దేవుడు, రోషము కలిగినటువంటి దేవుడు. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును. నన్ను ప్రేమించు నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణిస్తాను, కాపాడుతాను, రక్షిస్తాను. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మనం ఒక పాపం చేస్తే లేదా మనం నిజమైనటువంటి దేవుడిని ఆరాధన చేయకుండా డూప్లికేట్ దేవుళ్ళని ఆరాధన చేస్తే దానికి శిక్ష ఏంటంట? మనం చేసినటువంటి తప్పుకి మన పిల్లలకి శిక్ష వస్తుంది, మన పిల్లలు చేసినటువంటి తప్పుకి వారి పిల్లలకు శిక్ష వస్తుంది, వారు చేసినటువంటి తప్పుకి వారి పిల్లలకు శిక్ష వస్తుంది. అంటే ఈనాడు ఉన్నటువంటి మనము తప్పు చేస్తే మన పిల్లలు, వారి పిల్లలు అంటే మనవల్లో మనవరాళ్ళు, ముని మనవల్లో ముని మనవరాళ్ళ వరకు దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకు వస్తుంది. నువ్వు చేసిన తప్పుకి నీ కుమారుడు నీ కుమార్తె బలవాలనా? నువ్వు చేసిన పాపానికి నీ మనవడు నీ మనవరాలు బలవ్వాలనా? అవ్వకూడదండి. అదే తప్పు చేస్తే 3 తరాల వరకు శిక్ష అంటున్నాడు, దేవునికి లోబడితే 1000 తరాల వరకు ఆశీర్వాదం అంటున్నాడు. మనం ఆలోచించేద్దాం, ప్రేమైనటువంటి సహోదరుడా, నా సహోదరి, దేవుని యొక్క కృపను పొందుకొని దేవునికి లోబడి నిజమైనటువంటి దేవుడు, మనం నమ్మినటువంటి యెహోవాయే నిజమైనటువంటి దేవుడిని ఆరాధన చేస్తూ, అలా ఆరాధన చేసిన దానికి, ఆయనకు లోబడి దానికి 1000 తరాలండి, 1 తరం 2 తరాలు కాదు, శిక్షణ 3 తరాలకే ఇస్తున్నాడు. ఆశీర్వాదాన్ని 1000 తరాలకి ఇస్తున్నాడు మనం నమ్మినటువంటి దేవుడు. మనం దేవునికి లోబడితే, నిజదేవుడిని ఆరాధన చేస్తే 1000 తరాల వరకు ఆశీర్వాదాన్ని ఇస్తానని గ్రంథం చెప్తుంది. 1000 తరాల వరకు మన వాళ్ళకి మనం ఆశీర్వాదం ఇద్దామా, ఐశ్వర్యం ఇద్దామా, 3-4 తరాల వరకు శిక్షణ ఇద్దామా? నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, మన వలన ఇతరులకి మేలు కలగాలి తప్ప, మన వలన ఇతరులకు మంచి జరగాలి తప్ప ఎలాంటి కీడు జరగడానికి మనము కారణం అవ్వకూడదు. అలా అవ్వకూడదంటే నిజమైనటువంటి దేవుడిని మనం ఆరాధన చేయాలి. నిజమైనటువంటి దేవుడే మనం గుర్తిరిగి ఆయనకు లోబడాలి. గ్రంథం ఇదే చెప్తుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క వచనాల్లో మనం అదే నేర్చుకుంటున్నాం. మనం గమనిస్తే సత్యదేవునికి అసత్య రూపాన్నిచ్చి ఆరాధన చేస్తున్నారు. మనం ఆలోచించేద్దాం, దేవునికి రూపమే లేదనుకున్నాం, మరి మన దేవుని కూడా ఒక ఫోటో పెడుతున్నాం కదా. మన దేవుడిని ఎవరైనా చూశారంటే మన దేవుని కూడా ఎవరు చూడలేదు. మన దేవునికి ఒక రూపం లేదు, మన దేవుని చూసినటువంటి వారు ఎవరో లేరు. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేరు, దేవుడిని ఎవరు చూడలేదు, ఎప్పుడు చూడలేదు అనేటువంటి విషయాన్ని యోహాను రాసినటువంటి ఆ యొక్క గ్రంథంలో మనం చదవచ్చు. యోహాను సువార్తలో దేవుడిని ఎవరు చూడలేదు, ఎప్పుడు చూడలేదు. చూసి ఆయన యొక్క శక్తిని తట్టుకోగలిగేటువంటి ఆ యొక్క శక్తి మనకు లేదు. మోషే గారితో సహా నిజమైనటువంటి దేవునికి అసత్యమైనటువంటి రూపాలను మనము కల్పించకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, పరిశుద్ధ గ్రంథాల నుంచి నేను మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 32:1-6 వరకు నేను మీకు చదివి వినిపిస్తాను. ఇది మనందరికి తెలిసినటువంటి కథ. మోషే కొండ దిగకుండా తడువు చేయుట
ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లిమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తుల నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులకున్న బంగారు పోగులను తీసి నా యద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపంను ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇస్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. చదవబడినటువంటి ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి వారలారా, నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి అసత్యమైనటువంటి ఒక రూపాన్ని చేసుకొని ఆ రూపానికి దేవుడు అని పేరు పెట్టుకున్నారండి. మోషే గారు వెళ్ళారు కొండ మీదకి, ఆయన ఇంకా రాలేదు. పలకలు తీసుకొని రావాలి దేవుని దగ్గర నుంచి. అయితే అక్కడ నుంచి కొండ దగ్గర నుంచి కిందకి మోషే గారు వచ్చేలోపు ఆనాడు ఉన్నటువంటి ఇస్రాయేలీలందరూ ఓపిక పట్టలేకపోయారు, ఓర్చుకోలేకపోయారు. కొద్ది రోజులే ఓర్చుకోలేకపోయారు, ఓర్చుకోలేక అసహనాన్ని ప్రదర్శించారు, అవిధేయతను ప్రదర్శించారు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు, దేవుని యొక్క చిత్తాన్ని నిర్లక్ష్యం చేశారు. నీళ్ళు అడిగితే మధురమైనటువంటి ఇచ్చారు, భోజనం అడిగితే ఆకాశం నుంచి పూరెలను కురిపించాడు, మన్నాన్ని తినిపించాడు, ఎండగా ఉందంటే మేఘస్తంభాన్ని అడ్డుపెట్టాడు, రాత్రి భయంగా ఉందంటే అగ్నిస్తంభాన్ని తోడిచ్చాడు ఏ ఇబ్బంది కలగకుండా. ప్రతి విషయంలో వారికి సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి వారు ఏం చేశారంటే అవిధేయులయ్యారు. దేవునికి లోబడలేదు, దేవుని చిత్తాన్ని గుర్తించలేదు, దేవుని యొక్క నియమాన్ని పాటించలేదు. అలా పాటించకుండా వారు ఏం చేశారంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక రూపాన్ని సృష్టించుకున్నారు. వారి దగ్గర, వారి పిల్లల దగ్గర, అక్కడ ఉన్నటువంటి జనులందరి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క చెవికి ఉన్నటువంటి వస్తువులు, ముక్కులకు ఉన్నటువంటి వస్తువులు, మెల్ల ఉన్నటువంటి వస్తువులు, ఆ యొక్క బంగారాన్ని మొత్తాన్ని కరిగించి పోగరతో దానికి ఒక రూపాన్ని ఇచ్చారు. ఆ రూపమే దూడ. ఎంత మూర్ఖమైనటువంటి మనుషులండి. ఒక దూడను చేసి ఆ దూడకి, ఇదే మా దేవుడు, మమ్మల్ని బానిసత్వంలో నుంచి రప్పించింది ఈ దేవుడే, నీ చేతితో చేసింది దేవుడు ఎట్టవుతుందరా మూర్ఖుడా అని అడగాలి మనం. నువ్వు చేసింది దేవుడు ఎట్టవుతుంది? నిన్ను చేసిన వాడు దేవుడు అవుతాడు. నిన్ను బానిసత్వంలో నుండి, శ్రమంలో నుండి, కష్టాల్లో నుండి, బాధల్లో నుండి, నరకంలో నుంచి బయటకు రప్పించి శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని, మనశ్శాంతిని ఇచ్చేటువంటి వాడు దేవుడు. కానీ నీ మెడలో ఉన్నటువంటి బంగారుని కరిగించుకొని దానికి ఒక రూపాన్ని ఇచ్చి, ఆ రూపానికి దూడ, దూడ రూపం ఇచ్చి దానికి దేవుడిని పేరు పెట్టుకుంటావా? కరెక్ట్ కాదు ప్రేమైనటువంటి వాళ్ళారా. ఆ తర్వాత దాని యొక్క ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవించారు. ఇదిగో, ఇలా రూపాన్ని చేసుకోవడం కూడా తప్పే. ఆరాధన చేయడానికి వారి వ్యక్తిగతమైనటువంటి పద్ధతులను చేసుకున్నారు. మనం లేవీ కాండ 10వ అధ్యాయం 1వ నుంచి 3వ వచనం వరకు చేస్తే, నాదాబు అబీహులు సొంత పద్ధతిలో ధూపం వేయడం వలన చనిపోయారు. మనకు తెలుసండి ఈ కథ. నాదాబు అబీహు సొంత పద్ధతిలో ధూపం వేయడం వలన చనిపోయినారు. మనం సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ నుంచి 14వ వచనం వరకు మనం పరిశీలన చేస్తే, సొంత పద్ధతిలో సౌలు బలిని అర్పించి అవివేకపు పనిని చేయడం వలన రాజ్యాన్ని కోల్పోయినట్టుగా మన గ్రంథం చెప్తుంది. మరొక సందర్భాన్ని గుర్తు చేస్తాను. సమూయేలు 2వ పత్రికలో 6వ అధ్యాయం 3 నుంచి 8 వరకు చదివితే,
దావీదు గారు సొంత పద్ధతిలో మందసాన్ని తరలించాలని ఆలోచించి ప్రాణభయంతో పారిపోయాడు. నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుని ఆరాధన చేయడానికి, దేవుని పూజించడానికి ఒక పద్ధతిని ఆయన అనుగ్రహించాడు. ఒక పద్ధతిని లేదా ఒక ఆజ్ఞను మనకు జారీ చేశాడు. ఆ యొక్క ఆజ్ఞను మీరి అది కాకుండా వేరేది చేస్తే, వేరొకటి నువ్వు జరిగిస్తే అది ఆరాధన కాదు, దేవుడిని పూజించడం కాదు, అది నీ పొట్ట కోసం నువ్వు పబ్బం గడుపుకోవడమే, దేవుని వ్యతిరేకించడమే. దేవుని వ్యతిరేకించి నువ్వు బ్రతకగలవా? దేవుడు శిక్షిస్తే నువ్వు తట్టుకోగలవా? దేవుడు కోపపడితే ఆ కోపాన్ని నువ్వు భరించగలవా? భరించలేం ప్రేమైనటువంటి వారలారా. ఏమైంది నాదాబు అబీహులు, సౌలు గారు, దావీదు గారు ఏమైంది? దేవునికి వ్యతిరేకంగా ఆరాధన చేశారు, ప్రయత్నం చేశారు. నాదాబు అబీహులు చనిపోయినారు, సౌలు గారు రాజ్యాన్ని కోల్పోయినాడు, దావీదు గారు ప్రాణ భయంతో పారిపోయాడు. దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క మాటకు అంత శక్తి ఉంటుంది. ఆయన ఎలా ఆరాధన చేయమని చెప్తారో మనం అలాగే ఆరాధన జరిగించాలి. మనకు నచ్చినట్టుగా మనం ఎప్పుడు కూడా ఆరాధన చేయకూడదు. మన మత్తయి సువార్త 15:6 నుంచి 9 వరకు మనం గమనిస్తే చూడండి ఎంత చక్కటి మాట అక్కడ వాడబడిందంటే, నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 15:6 నుంచి, మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకము చేసి ఉన్నారు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎంత బాధండి. మీ యొక్క ఆచారాల కోసం దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకం చేశారు, ఉపయోగం లేనిదిగా చేశారు. మీ ఆచారాలు మీరు పాటిస్తారా? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఏం చెప్తున్నారు తర్వాత చూడండి, వేషధారులారా. ఏమంటున్నాడు? వేషధారులారా, ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తూ ఉంటున్నారు. దేవుడు ఎంత బాధపడుతూ మాట్లాడుతున్నాడండి ఇక్కడ, వేషధారులారా అంటున్నాడు. నిజమైనటువంటి దేవుడిని ఆరాధన చేయనటువంటి వారిని వేషధారి అంటున్నాడు. వేషధారులారా, ఈ ప్రజలందరూ వారి పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ హృదయం దూరంగా ఉంది. అంటే నటిస్తున్నారు, నాటకం ఆడుతున్నారు, పెదవులతో స్తుతిస్తున్నారు, దేవుడా దేవుడా దేవుడా నువ్వే దిక్కు నువ్వే దిక్కు అంటున్నారు, కానీ హృదయంలో లేదు ఆ భావన. నోటితో మాట్లాడినటువంటి మాట హృదయంలో నుంచి రావట్లేదు, గొంతులో నుంచి వస్తుంది. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకున్నది మన పాపపు హృదయాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని, పడిపోయిన హృదయాన్ని, చెడిపోయిన హృదయాన్ని, పనికి మన హృదయాన్ని కోరుకుంటాను. నీ గొంతును కాదు కోరుకుంటుంది. నీ నుంచి డబ్బును కోరుకోవట్లే, నీ నుంచి ఆస్తులు కోరుకోవట్లే, నీ నుంచి అంతస్తులు కోరుకోవట్లే, నీ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం మొత్తం తీసుకొచ్చి నా పాదాల దగ్గర పెట్టు అని అనట్లే దేవుడు. విరిగి నలిగిన హృదయము, పాపపు హృదయము, పనికి మన హృదయాన్ని కోరుకున్నాడు. ఆ యొక్క హృదయాన్ని కూడా నువ్వు ఇవ్వలేకపోతున్నావా? నీకు పనికిరాందే కదా, నాకు పనికిరాందే కదా, దాన్నే దేవుడు అడుగుతున్నాడు. పెదవులతో గణపరుస్తున్నారు కానీ హృదయాన్ని దూరంగా పెట్టేస్తున్నారు. హృదయం దూరంగా ఉంది దేవునికి. చేసే ఆరాధన గుండెలో నుంచి రావట్లేదు, గొంతులో నుంచి వస్తుంది. స్తుతి గుండెలో నుంచి రావట్లేదు, గొంతులో నుంచి వస్తుంది. ఎంత బాధ అండి దేవుడు ఇలా అంటుంటే. మరొక మాట అంటున్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశంలోని బోధిస్తూ వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. మనుషులు కల్పించిన పద్ధతిలో మనం ఇంతకుముందు చదువుకున్నాం నిర్గమకాండం, మనం 30 క్షమించండి, మనం ఇలా చదివింది నిర్గమకాండం 32:1-6 వరకు. మనుషులు కల్పించిన పద్ధతులు, వారు కల్పించుకున్నారు ఆ పద్ధతిని, అది కల్పితం. ఏంటంట? కల్పితం. కల్పితం అంటే శాశ్వతమైనది కాదు, అది టెంపరవరీ. ఈ కల్పితమైనటువంటి దాన్ని, అశాశ్వతమైనటువంటి దాన్ని, అదే దైవము,
అదే దైవోపదేశం, అదే దేవుని వాక్కును బోధిస్తూ వ్యర్థముగా ఆరాధన చేస్తూ ఉంటున్నారు. అది పనికిరాదని తెలుసు. అది వారు వారి చేతులతో వారు కల్పించుకున్నారు, వారు తయారు చేసుకున్నారు, వారు సృష్టించుకున్నారని తెలుసు. కానీ దానికి దేవుడిని పేరు పెట్టేసి, అదే దేవుని చిత్తమని పేరు పెట్టేసి, అదే దేవుని ఆజ్ఞని పేరు పెట్టేసి దేవునికి అపకీర్తి తెస్తూ ఉంటున్నారు. దేవుని ఆజ్ఞకు లోబడట్లేదు, దేవుణ్ణి వ్యతిరేకిస్తూ ఉంటున్నారు, వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. అందుకే అంటున్నాడు, ప్రభువా ప్రభువునని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని ప్రభువు గారు బోధిస్తూ ఉంటున్నారు, తెలియజేస్తూ ఉంటున్నారు. నీ నోటితో నువ్వు ప్రభువా ప్రభువా, దేవుడా దేవుడా, తండ్రి తండ్రి, నాయన నాయన, నా బాధలు తీర్చు, నా కష్టాలు తీర్చు, నా సమస్యలు తీర్చు, ఇదే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్నావు. నీ నోట్లో నుంచి కాదు ఆయనకు రావాల్సింది ప్రేమ, నీ గొంతులో నుంచి కాదు ఆయన కోరుకునేది ఆరాధన. నీ విరిగి నిలిగిన హృదయము, నువ్వు బాధపడే హృదయము, నీ కుటుంబంలో నుండి నీ యొక్క బాధలు, నీ యొక్క కష్టాలు, నీ యొక్క సమస్యలు నిజమైనటువంటి దేవుడు

పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు తెలియబడని దేవునికి ఆరాధన అనేటువంటి దేవుడిని ఒక ఫోటోని ఒక ప్రతిమని అక్కడ రాసి ఉండడాన్ని పౌలు గారు గమనించారు. తెలియబడని దేవునికి ఆరాధన చేయడం ఏంది? అసలు దేవుడు ఎవరో తెలియదు, మళ్ళీ అదే పేరు రాసుకున్నావు, ఈ దేవుడు నాకు తెలియదు అని పేరు రాసుకొని అయినా నేను ఆ దేవుని ఆరాధిస్తాను అంటున్నావు. అరే తెలియబడిన దేవునికి ఆరాధన ఏంది? ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, మూర్ఖత్వపు మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉంటున్నాం. వ్యతిరేకమైనటువంటి భావనతో కూడుకున్నటువంటి వారి మీద మనం జీవిస్తూ ఉంటున్నాం. కానీ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూనే ముందుకు వెళ్ళాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, నేను ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2:16. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినమైన వాటి విషయంలోనైనను మీకు మీరు తీర్పు తీర్చవలని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. మీరు భోజనం చేసే విషయం కావచ్చు, పండగల విషయాలు కావచ్చు, అమావాస్య విషయాలు కావచ్చు, విశ్రాంతి దినాన్ని పాటించేటువంటి విషయం కావచ్చు, దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ మనుషుల పద్ధతుల ప్రకారం చేయబాకండి. ఇవన్నీ ఛాయ అంటే నీడ. దేని నీడ అంట? నిజస్వరూపం యొక్క నీడ, క్రీస్తు ప్రభువుకు నీడయ్యి. అవన్నీ చీకట్లో ఉండేటివి, అవన్నీ నిజం కాదు. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది, దానిని మనము ఆచరించాలి, దానికి మనము లోబడాలి, అక్కడ చెప్పినటువంటి రీతిగా మనం ఆరాధన జరిగించాలి. సత్యదేవుణ్ణి తప్పుడు పద్ధతితో ఆరాధన చేస్తూ పాపము అనేది జరిగిస్తూ ఉంటున్నారు అనేక మంది. నేను చెప్పేది అర్థమైందండి? సత్యదేవుడు అంటే నిజమైనటువంటి దేవుని చెడు ప్రవర్తనతో ఆరాధిస్తూ ఉంటున్నారు, వేషధారులు చేసేటువంటి పద్ధతితో ఆరాధిస్తూ ఉంటున్నారు, పాపము చేస్తూ ఆరాధన చేస్తూ ఉంటున్నారు. వీటన్నింటికి శిక్ష ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. నిజదేవుని నువ్వు ఆరాధన చేయాలంటే నిజముగా గ్రంథం ఏదైతే చెప్పిందో దాన్ని ఆరాధన చేయాలి. ఒకసారి మనం పాత నిబంధన ఆలోచన చేస్తే జ్ఞాపకం చేసుకుందాం. దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు దేవునికి బలి ఇవ్వడం అనేది ఆనాడు జరిగింది, మనందరికీ ఈ విషయం తెలుసు. ఛాయ అది, నిజస్వరూపము మనం ఇప్పుడు చదివినట్లుగా క్రీస్తులో ఉంది. ఆనాడు దేవుని ఆరాధన చేస్తూ దేవునికి బలి అర్పించేటప్పుడు ప్రథమ ఫలాన్ని, బాగా క్రొవ్విన దానిని, మంచి దానిని, దేవునికి అంగీకరమైనటువంటి దానిని బలి ఇవ్వాలని ఆనాడు మనకు ఆనాడు ఉన్నటువంటి వారికి దేవుడు తెలియజేశాడు. అయితే అనేక మంది ఏం చేశారంటే గురుడు దాన్ని, కుంటి దాన్ని, రోగం కలిగినటువంటి దాన్ని దేవునికి అర్పించేటటువంటి వారు, ప్రేమైనటువంటి వాళ్ళ గ్రంథం అలా చెప్తుందండి. దేవుడు అలా చెప్పాడా? ప్రథమ ఫలాన్ని ఏమన్నాడు? మంచి దాన్ని ఏమన్నాడు? మేలైన దాన్ని ఏమన్నాడు? బాగా క్రొవిన దాన్ని, బలిసిన దాన్ని దేవునికి బలిగా అర్పించమన్నాడు బలిపీఠం మీద. కానీ ఆనాడు ఉన్నటువంటి కొద్దిమంది ఆరాధన చేసేటప్పుడు వారికి పనికిరానిది, వారికి ఇష్టం లేనిది, గురుడ్డిది, ఉపయోగపడిన కుంటిది, తినడానికి వీలు పడిన రోగం కలిగింది, ఇలాంటి వాటిని బలి అర్పించినట్టుగా మలాఖీ గ్రంథం చెప్తుంది. 1:14 వరకు చూస్తే మరలా అదే మలాఖీ 3:13-14 చదివితే గర్వపు మాటలు పలుకుతూ ఆరాధన చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి, నిజదేవునికి ఆరాధన చేసేట ఆ సమయంలో ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఆత్మ సత్యము మిళితం.

నమ్మాలి, దేవుని యందు మనం పరవశించాలి, పరిశుద్ధతతో ప్రేమతో దేవుణ్ణి మనం ఆరాధన చేయాలి. నిజమైనటువంటి బలిని మనం ఆల్రెడీ క్రీస్తు ప్రభువారు అర్పించారు కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేయాలి. కానీ ఆనాడు అనేక మంది అది జరిగించలేదండి. ఆరాధన చేసేటప్పుడు వారికి నచ్చినట్టుగా, వారికి ఇష్టం ఉన్నట్టుగా, వారు కోరుకున్నట్టుగా ఆరాధన చేశారు. ఇదిగో ఈనాడు కొద్దిమంది జనాలు చేస్తూ ఉంటున్నారు చూడండి. కొన్ని పండగలు ఏర్పాటు చేసుకున్నారు, అమావాస్య అంటారు, పౌర్ణమి అంటారు, వ్రతదినం అంటారు, ఉపవాసం అంటారు, రకరకాల పేర్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ చేస్తున్నారు. దానినే ఆరాధన అని కూడా అంటున్నారు. ఆరాధన వేరు, నీ పండుగ వేరు. ఆరాధన వేరు, నీ వ్రతదినం వేరు. ఆరాధన వేరు, నీ ఉపవాస దినం వేరు. ఆరాధన వేరు, నువ్వు చేసుకునే క్రిస్మస్ వేరు. ఆరాధన వేరు, నువ్వు చేసుకునే ఈస్టర్ వేరు. ఆరాధన వేరు, నువ్వు చేసే పరిశుద్ధ శుక్రవారం వేరు. ఇవన్నీ వేరు, ఆరాధన వేరు. ఆరాధన స్థానం ఆరాధనదే, అది ప్రత్యేకింపబడినది. దానిని దేనితో కలపకూడదు, దాని నుండి దేనిని తీసివేయకూడదు. కానీ ఈనాడు అనేక మంది వ్యర్థమైనటువంటి ఆరాధన చేస్తూ ఉంటున్నారు. ఎలాంటి ఆరాధన? మనం ఇలా చదివాం మత్తయి సువార్త 15:9. వ్యర్థమైనటువంటి ఆరాధన, ఉపయోగం లేనటువంటి ఆరాధన. వారికి నచ్చినట్టుగా ఆరాధన చేస్తూ ఉంటున్నారు. ఇంకా కొద్దిమంది ఒక మెట్టు పైకెక్కి నువ్వు నా కాళ్ళు కడిగితేనే ఆరాధన, అదే నిజమైనటువంటి ఆరాధన, అదే నిజమైనటువంటి తగ్గింపు. క్రీస్తు ప్రభు వారు మాదిరినిచ్చారు, కానీ వీళ్ళు దానినే ఆరాధనగా చేసేస్తున్నారు. ఎంత మూర్ఖత్వం అండి. ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి నా సహోదరి, ఈనాడు లోకములో అంగీకారము కాని ఆరాధనలు అనేకం ఉన్నాయి అనేటువంటి పాఠంలో మనం ఉన్నాం. అంగీకారము కానటువంటి ఆరాధన ఆరాధనే కాదు, అది ఆరాధన అయ్యి ఉండదు. అది చేసిన దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. నీకు నచ్చినట్టుగా, నువ్వు మెచ్చినట్టుగా, నీ సౌకర్యాన్ని బట్టి నువ్వు ఒక రూపాన్ని కల్పించుకొని, నువ్వు ఒక ఫోటోని పెట్టుకొని భౌతిక సంబంధంగా కల్పనా కథలతో అసత్య దేవులను ఆరాధన చేస్తే అది ఆరాధన కాదు. అంగీకారమైనటువంటి ఆరాధన వేరే ఉంది, అదే నిజమైనటువంటి ఆరాధన. అర్థమైందని నేను చెప్పింది? అనంగీకారమైనటువంటి ఆరాధన ఆరాధన కాదు. నువ్వు సొంతంగా నీకు నచ్చినట్టుగా నీ ఇష్టపూర్వకంగా ఫోటోలు పెట్టుకొని వ్రతదినాల్ని ఆచారాలని వంశపారంపర్యంగా పాటిస్తూ దేవుడు చెప్పింది కాకుండా చెప్పనది ఏది చేసినా అది అంగీకారమైనది కాదు. అంగీకారమైనటువంటి ఆరాధన వేరే ఉంది. ప్రేమైనటువంటి సహోదరుడా సహోదరి, దేవుని చిత్తమైతే రేపటి వారాన అంగీకారమైనటువంటి ఆరాధన ఏంటి అనేటువంటి పాఠాన్ని మనం రేపటి వారాన్ని నేర్చుకుందాం. ఇప్పటి వరకు చాలా చక్కగా ఓపికగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినందుకు, ఇందులో పాల్పంపులు పొందినటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయనకు మరొక వారం మనకిస్తే రేపటి వారాన అంగీకారమైనటువంటి ఆరాధన అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈ వారం మనం నేర్చుకున్నది అనంగీకారమైనటువంటి ఆరాధన. దేవుడు అంగీకరించినటువంటి ఆరాధనలు ఎన్ని ఉన్నాయి, ఏ రీతిగా చేశారు, ఎవరెవరు చేశారు, చేసి ఎలాంటి శిక్షలు పొందుకున్నారు, ఎలాంటి స్థితిలోనికి వారు దిగజారిపోయారు, ఏమేమి పోగొట్టుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి.

0: As we mentioned, we are in our series, Basics in Belief, the Church.
1: మనము ఈరోజు ఈ అంశమును మనం ప్రారంభించుకుని పోతున్నాము. అదేమిటి అని అంటే ప్రాథమిక బైబిల్ తరగతులను మనం ప్రారంభించుకున్న మొదలుకొని ఇప్పుడు సంఘం గురించి మనం నేర్చుకుంటున్నాము.
0: In our last lesson, we studied this question, how can we identify the true church? That's what we discussed last week.
1: మనం గత వారము నిజమైన సంఘమును మనం ఎలాగ కనిపెట్టగలము కృత నిబంధనలో అనే అంశం గురించి మనం చర్చించుకొని ఉన్నాము.
0: And we learned that the New Testament church can be identified by
1: కృత నిబంధన సంఘము కొన్ని విధానాలను
0: బట్టి
1: కొత్త నిబంధన సంఘము కొన్ని విధానాలను బట్టి గుర్తించబడుతుంది అనే విషయము బైబిల్లో నుండి మనం తీసుకొని తెలుసుకొని ఉన్నాము.
0: And there are several things, several marks that we can see about the church. First of all, its authority.
1: మనము చాలా అంశాలను మనం నేర్చుకుని ఉన్నాము. అందులో మొదటిది ఏమిటి అని అంటే అధికారం గురించి మనం నేర్చుకుని ఉన్నాము. సంఘానికి సంఘం యొక్క అధికారం బట్టి మనం దాన్ని గుర్తించగలము అనే విషయం గురించి మొదటిగా మనం నేర్చుకుని ఉన్నాము. ఆ తర్వాత
0: We can also identify the church by its doctrine, its teaching.
1: అలాగే సంఘము దాని యొక్క బోధను బట్టి నిర్ణయించబడుతుంది అనే విషయం గురించి మనం చర్చించుకొని ఉన్నాము గత వారము.
0: We also can identify the church by the way we worship.
1: అలాగే సంఘము నిజమైన సంఘము దాని ఆరాధన క్రమములను బట్టి ఆరాధన విధానములను బట్టి గుర్తించబడుతుంది అనే విషయం గురించి మనం నేర్చుకుని ఉన్నాము.
0: We can identify the church by how it's organized.
1: Alage sangamu dani yokka vidhanamulanu batti dani yokka samsthikaranam batti nirvahinchabadtadi nijamaina sangamu ane vishayam gurinchi nerchukoni undamu.
0: We also talked about that we can identify the church by its name and the description of it.
1: Alage sangamu daniki erpatchabadinatundi పేరును బట్టి నిర్ణయించబడుతుంది. అది కూడా లేఖనములలో నుండే సూచించబడినటువంటి పేరును బట్టి ఆ సంఘము నిర్ణయించబడుతుంది అనే విషయం గురించి మనం నేర్చుకుని ఉన్నాం.
0: Also, one thing that separates the true church from other so-called churches is the plan of salvation, how you are to be saved.
1: Again, brother.
0: Right. We also can identify the church by its plan of salvation. How are we saved?
1: అలాగే మనము సంఘములో రక్షణ ప్రణాళికను బట్టి మనము సంఘము నిజమైనదా కాదా అని గుర్తించుకోగలము.
0: So today we're going to focus more carefully on the most important truth about the church, and that is that Christ is the head of the church.
1: అలాగే ఈ రోజు సంఘముకు శిరస్సు అయినటువంటి క్రీస్తుని గురించి మనం నేర్చుకుంటూ సంఘము యొక్క విధానాలను గురించి మనం చదువుకుందాము.
0: All right. So let's begin by reading Colossians 1 and verse 18. Colossians 1 and verse 18. This is going to be our main text.
1: కొలొస్సెలకు రాసిన పత్రిక 1:18 నుండి ఈరోజు మనం దీన్ని చదువుకుంటూ పాఠాన్ని ముందుకు తీసుకువెళ్దాము. కొలొస్సెలకు రాసిన పత్రిక 1:18 చదవండి ఎవరైనా.
0: So, who wants to read that?
1: చదవండి బ్రదర్, ఎవరైనా చదవండి.

0: సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతుల్లో నుండి లేచిటిలో ఆది సంభూతుడు ఆయను.
1: ఓకే,
2: ఆల్రైట్, we have some competition today, some competition outside.
1: Yeah, yes, there is disturbing.
2: I got it. It's okay. All right, so this verse tells us some very important things. First of all, that Christ is the head and the church is the body.
1: చూడండి, మొదటిగా మనం చూస్తున్నాము సంఘము అనేటువంటి ఆ శరీరానికి క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుకొని ఉన్నాము.
2: సో ఇఫ్ క్రైస్ట్ ఇస్ ద హెడ్ దెన్ హీ మస్ట్ హ్యావ్ ది అల్టిమేట్ ఇన్ అథారిటీ అండ్ హీ హ్యాస్ టు బి ద వన్ ఫర్ ల్యాక్ ఆఫ్ అ బెటర్ టర్మ్ ఇన్ చార్జ్ ద వన్ దట్స్ అట్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ ఇస్ క్రైస్ట్.
1: చూడండి, శిరస్సు అని మనం చెప్పుకుంటున్నప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. అదేమిటనగా శిరస్సు అనగా అధికారం అనే అర్థము. సర్వము పైన సంఘము పైన ప్రతి దాని మీద కూడా శిరస్సుకే ఆధిపత్యము ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చదువుకొనిచున్నాము, తెలుసుకొనిచున్నాము.
2: If we misunderstand who is the head of the church and that's Christ, we're going to misunderstand the church altogether.
1: చూడండి, ఒకవేళ సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేని పరిక్షణ మనమందరం సంఘం అంతా కూడా సరిగానే అర్థం లేకోకుండానే వెళ్తున్నట్టుగానే ఉంటుంది.
2: సో ద చర్చ్ డస్ నాట్ బిలాంగ్ టు ఎ మ్యాన్.
1: చర్చ్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ఎ మ్యాన్.
2: ఎనీ మ్యాన్, ఎనీ మ్యాన్.
1: ఏ ఓకే, ఎనీ మ్యాన్, సారీ. చూడండి, సంఘము ఒక మనిషికి సంబంధించింది, ఒక మనిషికి సొంతమైనటువంటిది కానే కాదు.
2: The church doesn't receive its laws or how we operate from mankind.
1: చూడండి, సంఘము మనుషుల యొక్క ప్రణాళికల చొప్పున నడిపింపబడకూడదు అనే విషయం మనం తెలుసుకోవాలి.
2: And very important, we don't have the right to change what Jesus Christ commanded about the church.
1: మనము క్రీస్తు ప్రభువారు సంఘమునకు ఏవైతే ఆజ్ఞలను ఇచ్చాడో వాటిని ఎప్పటికీ కూడా మనము మార్చే వారిగా ఉండకూడదు.
2: So the church, we as the church, the called, the body, must listen to its head, and the head is Jesus Christ.
1: మనము సంఘముగా పిలవబడుతున్నప్పుడు సంఘమైనటువంటి మనము శిరస్సు అయినటువంటి మన యొక్క అధిపత్యం గురించినటువంటి విషయంలో ఎప్పటికీ వెనకబడకుండా ఆ యొక్క అధిపత్యం గురించినటువంటి ఆ శిరస్సు యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి.
2: If I go to work for a company and there is a president or an owner of that company, I don't have the right to go tell that man who owns it how to run his business. I can't do that. I'm just a worker in that company.
1: చూడండి, ఒకవేళ మనం ఏదైనా ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీలో ఉన్నటువంటి వర్కర్స్ లాగా మనం ఉంటున్నప్పుడు అందులో ఒక ప్రెసిడెంట్ ఉంటారు, ఒక అధిపతి ఉంటారు, ఆ కంపెనీకి ఒక నాయకుడు, గొప్ప వాళ్ళు ఉంటారు. అయితే మనం ఆ పనిచేసే వారిగా ఉండి దీన్ని అలాగా చేయండి, దీన్ని ఇలాగ నడిపించండి అని చెప్పి చెప్పేటువంటి అధికారము పనిచేసేటువంటి వారి పైన మనకు లేదు. ఎప్పటికీ కూడా ఆ నాయకునికే ఆ కంపెనీ పైన పూర్తి అధికారం ఉంటది. ఆయనే దాన్ని ఎలాగ నడిపించుకోవాలో అలాగ నడిపించుకోగలడు. మనకు అధికారము లేనే లేదు.
2: And so the same is true with the church. If I don't like to say it this way, but if Jesus is the boss, he's the head of the company, then we don't have the right to tell him how to change the church, how to change what the apostles have told us to, how to worship, how to organize the church, and that's what we'll look at today.
1: చూడండి, ఆ కంపెనీ పోలే ఈనాడు సంఘంగా ఉంది. దీన్ని అలాగా అంత సింపుల్ గా అంత చిన్న విషయంలో మనం పోల్చేదానికంటే సంఘమునకు శిరస్సుగా క్రీస్తే ఉన్నాడు. క్రీస్తు మనకు హెడ్ ఆఫ్ ద బాస్ గా ఉన్నాడు, మన అందరికి అధిపతిగా ఆయనే ఉన్నాడు. ఆయన చెప్పిన దానికి మనము అలా కాదు ఇలాగా కాదు అని చెప్పి మనం మార్చి చేసేవారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తు సంఘమునకు ఆయన అపోస్తలులు అయినటువంటి ఆయన శిష్యులకు నియమాలను నేర్పించి దాన్ని అలాగా సెట్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పటికీ కూడా దాన్ని అలాగే నడిపిస్తున్నాడు. మనమైతే దాన్ని ఖచ్చితంగా ఫాలో అయ్యే వారిగా ఉండాలి తప్ప దాన్ని మార్చేసే వారిగా మనకు ఆ అధికారం దేవుడు ఇవ్వలేదు, మనం మార్చకూడదు.
2: Alright, so let's look at point number one. And point number one is Christ is the head of the body.
1: మొదటిగా మనం మొదటి పాయింట్ ను మనం చూసినట్లయితే క్రీస్తు శరీరానికి శిరస్సై ఉన్నాడు అనేటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకుందాము.
2: So we just read in Colossians 1:18, this is not my words, this is not Ravi's words, but Christ, he is the head of the body, and the body is the church. That's the first thing that Colossians 1:18 tells us.
1: Yes. కొలొస్సయుల రాసిన పత్రిక 1:18 వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వచనము మనం నా సొంతమైనటువంటి వచనం కాదు, లేదా బ్రదర్ పాల్ గారి యొక్క సొంతమైన వచనం కాదు, అది అది దేవుడే మనకు నేర్పించుతున్నటువంటి చూపిస్తున్నటువంటి వచనము.
2: సో if the Bible says that Christ is the head and the church is his body.
1: Okay. చూడండి, ఒకవేళ బైబిల్ సంఘము అనేటువంటి ఆ శరీరానికి క్రీస్తే అధికారి అయి శిరస్సు అయి ఉన్నాడని మనకు తెలుపుతూ ఉన్నట్లయితే,
2: సో ఇఫ్ దట్ ఇస్ ద కేస్, లెట్స్ అండర్స్టాండ్ వాట్ ద హెడ్ ఇస్. వాట్ డస్ ఇట్ మీన్ దట్ హీస్ ద హెడ్ ఆఫ్ ద బాడీ? వాట్ డస్ దట్ మీన్?
1: చూడండి, సంఘము అనేటువంటి ఆ శరీరానికి క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు అని బైబిల్ మనకు నేర్పుతున్నట్లయితే, అసలు శిరస్సు అనే పదానికి అర్థం ఏమిటి? ఏమిటి ఆ శరీరం? ఏమిటి ఆ శరీరానికి శిరస్సుగా ఉన్నటువంటి ఆ క్రీస్తు? ఏమిటి ఆ విధానం? ఏమిటి అని మనకు తెలియాలి.
2: Now I know everybody here is very intelligent, so we're going to explain in very simple terms so that there's no misunderstanding.
1: చూడండి, ఇక్కడ ఉన్న మీరందరూ కూడా చాలా జ్ఞానవంతులని, మీకు చాలా అర్థమయ్యే విధానంగానే, మీకు ఈజీగా సింపుల్ గా అది అర్థం అవుతుంది అనే విషయం మాకు అర్థం, మాకు తెలుస్తుంది. అందుకని దీన్ని కొంచెం సులువుగానే మనం చెప్పుకుందాము ఈ విషయం గురించి.
2: సో వి అండర్స్టాండ్ దట్ ద హెడ్ ఇస్ వాట్ డైరెక్ట్స్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ, ద ఫిజికల్ బాడీ.
1: శిరస్సు అనే శిరస్సు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ఈ తల అని మనము శిరస్సు లేదా తల అని మనం అనుకుందాము. తల అనే అర్థము అంటే ఏమిటి అని అంటే, ఈ శరీర సమస్త శరీరానికి ఇదే ఈ తలనే నడిపించేటువంటి అవయవంగా ఉంటున్నది.
2: The hand doesn't tell the rest of my body what to do.
1: చెయ్యికి అధికారం లేదు. ఈ శరీరం అంతా కూడా ఎలాగ నడవాలి అని చెప్పేదానికి ఈ చెయ్యికి అధికారం లేదు.
2: The foot doesn't direct the body to tell the body what to do.
1: కాలుకు అధికారం లేదు శరీరం అంతా కూడా ఎలాగ నడిపించాలి అని చెప్పే అధికారం.
2: The body always follows what the head tells it to do.
1: Yes. కేవలము శరీరము మన తల ఎలా చెబితే అదే చేసేదానికి సిద్ధంగా ఉంటది.
2: So in the same way, that's what we mean by Christ is the head of the church. We have to follow what Christ says about his church.
1: చూడండి, అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. సంఘానికి, సంఘం అనేటువంటి ఆ శరీరానికి క్రీస్తు శిరస్సుగా ఉంటూ సంఘము ఎలాగ నడిపించబడాలో, ఏ విధంగా నడవాలనో, ఆ డైరెక్షన్ అంతా కూడా శిరస్సు అయినటువంటి క్రీస్తే నడిపించేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు ఈరోజు.
2: He has the authority over the church. That's what being the head means. He has the ultimate authority.
1: చూడండి, అతనికి యేసుకు సర్వాధికారం ఉన్నది సంఘము పైన. ఆ మాటనే శిరస్సు అనే అర్థము. అంటే శిరస్సు అనేటువంటి సర్వము మీద, సంఘము సర్వము మీద అధికారం ఉన్నది అనే అర్థము.
2: All right. Let me say as a side note that yes, when Jesus was alive, the church had not been established.
1: చూడండి, యేసుక్రీస్తు ప్రభు బతికి ఉన్నప్పుడు ఆ సంఘము అప్పటికి ఇంకా కూడా ప్రారంభించబడి ఉండలేదు.
2: But he gave his authority when he left earth to the apostles and told the apostles how to organize the church, and that's what we have in God's word.
1: చూడండి, ఆయన ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తన శిష్యులైనటువంటి అపోస్తలులకు సర్వాధికారము సంఘం పైన అనగా బోధించే విధానముల పైన సర్వము వారికి నేర్పించి దాన్ని నడిపించడానికి వారికి తెలిపి ఆయన ఈ భూమిని విడిచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అపోస్తలులు చేసినటువంటి ప్రతిదీ కూడా ఈ బైబిల్ గ్రంథం నందు లిఖించబడి ఈ రోజు మనకు నేర్పించేవిగా ఉన్నాయి.
2: So Christ has always directed the church because he has the authority over the church.
1: చూడండి, క్రీస్తు ఎప్పటికీ కూడా సంఘమును నడిపించే వాడిగా ఉన్నాడు. ఆయనకు సర్వాధికారం ఇవ్వబడింది సంఘము పైన.
2: He tells the church through the apostles and through the Bible what to believe.
1: చూడండి, యేసు అపోస్తలుల ద్వారా మనకు నేర్పుతున్నాడు, బైబిల్ ద్వారా మనకు నేర్పుతున్నాడు ఏ విధంగా మనం నడవాలి అనేది.
2: He tells us what to teach and how to worship.
1: మనకు ఎలాగ బోధించాలి, ఎలాగ ఆరాధన చేయాలి అనే ప్రతి విషయము మనకు యేసుక్రీస్తు నేర్పుతూనే ఉన్నాడు.
2: He tells us how the church is to be organized. For example, the elders and the deacons, those that help with the operations of the church.
1: చూడండి, యేసుక్రీస్తు సంఘము ద్వారా మనకు నేర్పుతూనే ఉన్నాడు, సంఘానికి నేర్పుతూనే ఉన్నాడు. ఆ బోధించే వాళ్ళు ఎలాగా ఉండాలి, పరిచారకులు ఎలాగా ఉండాలి, టీచర్లు ఎలాగా ఉండాలి అనేటువంటి విషయాన్ని చక్కగా మనకు నేర్పించి వివరించి ఇప్పటికీ కూడా నడిపిస్తూనే ఉన్నాడు దేవుడు యేసుక్రీస్తు.
2: And he also tells us through God's word what work that we must do in the church.
1: చూడండి, అలాగే దేవుడు సంఘము ద్వారా మనకు నేర్పుతున్నాడు, యేసుక్రీస్తు మనకు నేర్పుతూనే ఉన్నాడు, సంఘము ఎలాగ పని చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకు బైబిల్ గ్రంథంలో ద్వారా మనకు నేర్పుతూనే ఉన్నాడు యేసు.
2: సో హియర్స్ ది మెయిన్ పాయింట్.
1: అదే మనకు ముఖ్యమైనటువంటి మాట.
2: ఇఫ్ క్రైస్ట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ హి ఇస్ ద హెడ్ ఆఫ్ ద బాడీ,
1: యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు, ఆయనే దానికి అధిపతి అయి ఉన్నాడు అనేటువంటి విషయము.
2: We absolutely cannot follow human opinion. In other words, what man wants to do. I don't have the right to change the church because Christ is the head.
1: చూడండి, యేసుకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, యేసు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు మనుషులకు ఎవరికి కూడా సంఘము పైన అధికారము లేదనే విషయం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనే దానికి శిరస్సు అయి ఉన్నాడు, దానిని ఎలాగ నడిపించాలో ఆయనే మనకు అపోస్తలుల ద్వారా, బైబిల్ ద్వారా, తన యొక్క బోధ ద్వారా మనకు నేర్పించి వివరించి చెప్తూ ఉన్నాడు. ఏ మానవుడు కూడా దానిని మార్చేదానికి ఆ మానవునికి ఆ అధికారం లేదు, అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదు.
2: సో వి కెనాట్ ఫాలో ఎనీ మ్యాన్ మేడ్ ట్రెడిషన్.
1: మనము మనుషుల యొక్క ఏ ఆచారములను కూడా పాటించడానికి సంఘంలో అధికారం లేదు మనకు.
2: The church was established almost 2,000 years ago, so there's been a lot of time between when the church started, AD 33, and
1: 2026. So, ఇప్పటికి సంఘము ప్రారంభించబడి 2000 సంవత్సరాలు అయినది, అయితే ఇప్పటికి కూడా అది అలాగే నడిపించబడుతూనే ఉన్నది.
2: And it would be easy to say, and a lot of people do, that well, times have changed in 2,000 years. We have to change what Jesus wanted to do to today, to 2026. But we don't have the right to do that.
1: చూడండి, సమయము మారుతూనే ఉన్నది, కాలాలు మారుతూనే ఉన్నాయి, కానీ సంఘము యొక్క పద్ధతులను మనము మార్చడానికి మనకు అధికారము లేనే లేదు.
2: Also, we don't follow human religious organizations.
1: మనం అలాగే మనుషుల యొక్క మత యొక్క మనుషులు కల్పించినటువంటి మతాలను కూర్చున్నటువంటి అధికారాలను మనం ఎప్పటికీ కూడా వెంబడించడానికి మనకు అధికారం లేదు.
2: ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ది కేథలిక్ చర్చ్ ఆఫ్ కోర్స్ దే హావ్ ది పోప్.
1: చూడండి, ఉదాహరణకు మనం వివరించుకున్నట్లయితే రోమన్ క్యాథలిక్స్ వారు ఉన్నారు, వారికి నాయకుడు ఎవరు అని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, పోప్ మాకు నాయకుడు అని చెప్తారు.
2: There's no authority for that in the Bible. Jesus is the representative of the church. He is the mediator between us and God.
1: చూడండి, మనకు బైబిల్ ఎప్పటికీ కూడా పోప్ మనకు అధికారి అని ఎప్పటికీ కూడా వివరించలేదు. కేవలము దేవునికి మనకును మధ్యలో మీడియేటర్ గా ఉన్నటువంటి వ్యక్తి యేసు మాత్రమే. ఆయన మాత్రమే సంఘానికి అధికారిగా ఉన్నాడు, ఆయనే మనలను నడిపించే వారిగా ఉన్నాడు, కానీ మనుషులకు ఏ అధికారం లేదు ఇప్పుడు.
2: Another example, the Baptist, the Methodist Church, they all have human headquarters that they must follow.
1: చూడండి, అలాగే బాప్టిస్ట్ సంఘములు కావచ్చు, మెథడిస్ట్ సంఘములు కావచ్చు, వారందరూ కూడా మనుషుల యొక్క పద్ధతులనే పాటిస్తూ ఉన్నారు. బైబిల్ ప్రకారంగా అవి కూడా సరిగా లేవని మనకు తెలియాలి.
2: But the Bible is very plain that the body follows the head and the church follows Christ because he is the head.
1: చూడండి, శరీరము అనేటువంటి ఆ సంఘము తప్పకుండా శిరస్సు యొక్క అధికారంలో మాత్రమే నడవాలి. ఆ శిరస్సు ఎవరై ఉన్నారు అంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఈరోజు ఆ యొక్క అధికారంలో నడవాలి అనే విషయము మనం మర్చిపోకూడదు సంఘము. అలాగే రెండో అంశంలోకి మనం వెళ్తున్నాము, రెండో పాయింట్ లోకి మనం వెళ్తున్నాము.
2: Christ has all authority, and this is very important. He's not only the head of the church, but God has given him all authority.
1: చూడండి, కేవలము సంఘమునకు మాత్రమే శిరస్సు అయి ఉన్నాడనే మాట కంటే క్రీస్తుకు సర్వము మీద, ఈ భూమి మీదను, ఆకాశం మీదను సర్వాధికారం ఇవ్వబడినదనే మాట చాలా గొప్పది. ఈ వచనము చాలా ముఖ్యమైనటువంటి సమాచారం మనకు నిర్వహించబడుతుంది.
2: All right, let's read Matthew 28 and verse 18.
1: 28వ అధ్యాయము 18వ వచనాన్ని ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం.
2: Matthew 28 and verse 18.
1: అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది.
2: Okay. All right, so the word power there in the translation means authority.
1: చూడండి, ఇక్కడ ఇక్కడ చెప్పినటువంటి ఆ వచనంలో మనం చూసినట్లయితే ఇది ట్రాన్స్లేట్ చేయబడినది అధికారం గురించి నేర్పించబోతున్నది వచనం.
2: So all power in this scripture, Jesus talking, all power is given unto me. That means that all authority is God-given to Jesus and belongs to him.
1: చూడండి, ఈ వచనంలో మనకు యేసు చెప్తున్నాడు తన గురించే, నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది, ఆకాశం మీదను సర్వాధికారం ఉన్నది, భూమి మీదను సర్వాధికారం ఉన్నది, పరలోకంలోను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. దేవుడు నాకు అనగా తన తండ్రి నాకు ఈ విధమైన అధికారము నాకు ఇచ్చాడు అని చెప్పి యేసు తనకు చెప్తూ ఉన్నాడు. యేసు మనకు చెప్తూ ఉన్నాడు.
2: ఇట్స్ నాట్ జస్ట్ సమ్ అథారిటీ ఆర్ పార్షల్ అథారిటీ, ఇట్స్ ఆల్ అథారిటీ.
1: ఇది కేవలము కొంచెమే అధికారము లేదంటే కొద్దిగానే అధికారం అని చెప్పబడడం లేదు. సర్వాధికారం అని చెప్తున్నది అన్నప్పుడు సర్వాధికారం అని అంటే కొంచెము కూడా మిగిలించినట్లుగా కాదు, అది పరిపూర్ణంగా అధికారం ఇవ్వబడి ఉన్నది అనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. సర్వాధికారం, మొత్తం మీద అధికారం ఇవ్వబడినది యేసు క్రీస్తుకు.
2: సో దట్ మీన్స్ దట్ దిస్ పవర్ ఆర్ అథారిటీ ఇస్ నాట్ షేర్డ్ ఈక్వల్లీ విత్ మ్యాన్కైండ్.
1: చూడండి, ఈ అధికారము మనుషులతో పంచుకునేటువంటి అధికారంగా కాదు, అంటే మనుషులతో సమానంగా పంచుకోబోతున్నటువంటి అధికారం కాదు ఇది.
2: But you see, this is why we have so many denominational churches today, because they have changed what Jesus wanted in the church to what they wanted to do. They think that power is equally shared with Jesus. So they have the right to change and worship and organize like they want.
1: Yes. చూడండి, మనుషులు నాడు ఏం చేశారంటే సంఘముల పైన వారికి యేసుతో సమానంగా అధికారం ఉండదని చెప్పుకొనుచు యేసు చెప్పలేని మాటలను కూడా, అనగా యేసు చెయ్యమని చెప్పినటువంటి మాటలు గాని చేయకూడదు అని చెప్పినటువంటి మాటలు గాని వాళ్ళు తమకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అనగా వారు యేసుతో పాటు సమానమైన అధికారము నాకు కూడా ఉన్నది అని చెప్పుకుంటూ వారే సంఘములకు అధిపతులుగా వారు చెప్పినట్లుగా సంఘములను నడిపిస్తూ ఉన్నారు ఈనాడు.
2: So as we have noticed in other classes, if I am a baptized believer, if I'm a Christian through faith, repentance, confession, and baptism.
1: Okay, I can't get in this man.
2: Okay, if I am a Christian through faith, okay. Repentance, confession, and baptism.
1: Okay, chudandi. నేను ఒకవేళ క్రైస్తవున్నైతే నేను అనగా బాప్తిసం వినడం ద్వారా విశ్వసించడం ద్వారా మారుమనసు పొందడం ద్వారా ఒప్పుకొనడం ద్వారా బాప్తిసం ద్వారా నేను ఒకవేళ క్రైస్తవుడిని అయితే
2: and I'm added to the church, I'm part of the church under the authority of Jesus.
1: నేను సంఘంలోనికి చేర్చబడతాను. చూడండి బాగా వినండి, వినడం ద్వారా విశ్వసించడం ద్వారా మారుమనసు పొందడం ద్వారా ఒప్పుకోవడం ద్వారా బాప్తిసం తీసుకోవడం ద్వారా మనం ఎక్కడికి చేర్చబడుతున్నాము అని అంటే సంఘంలోనికి చేర్చబడుతున్నాం. కేవలము క్రీస్తు యొక్క అధికారంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క శరీరంలోనికి మనం చేర్చబడుతున్నాము.
2: సో యాజ్ ది చర్చ్ దట్ మీన్స్ దట్ వి ఆల్వేస్ హావ్ టు ఆస్క్ వాట్ హస్ జీసస్ ఆథరైజ్డ్.
1: మనం కేవలము యేసు యొక్క అధికారం ప్రకారమే నడుచుకునే వారిగా ఉండాలి. ఆయన అధికారంలో మాత్రమే మనము నడుచుకునే వారిగా ఉండాలి.
2: I cannot go to the people and say, well, what do the people like? What do you want to do in church? I can't ask that question.
1: చూడండి, కేవలం యేసు యొక్క అధికారంలోనే సంఘం నడవబడాలని అన్నప్పుడు మనము మనుషుని యొక్క ఆలోచన ప్రకారము మనుషుని యొక్క పద్ధతుల ప్రకారము అనగా నీ ఇష్టం ఏమిటో నా ఇష్టం ఏమిటో అని చెప్పుకుంటూ సంఘంలో నడిపించుకునే వారిగా మనం ఉండకూడదు.
2: I can't ask, well, what is popular? What's popular today? Let's do that.
1: చూడండి, ఆ సంఘము బాగా ఇది చేస్తుంది కదా, లేదా ఈ పలానా సంఘము ఈ విధంగా బాగా ఇది చేస్తుంది కదా, మనం కూడా అదే చేద్దాము అని చెప్పేటువంటి ఆ మానవుల యొక్క అధికారము సంఘంలో జరగకూడదు ఎప్పటికీ కూడా.
2: For example, we're told in the Bible that our main worship, and I know in India you go to Thanksgiving almost every day of the week, but our main worship day is on Sunday because the apostles met on the first day of the week.
1: చూడండి, అపోస్తలులు వారంలో మొదటి వారమున వారందరూ కూడా ఆరాధన చేయడానికి కూడుకున్నారు. మనం కూడా ఇంటికి వెళ్తున్నాం, ఒకవేళ అది ఆరాధన అని కాకుండా థ్యాంక్స్ గివింగ్ లాగా కృతజ్ఞత కొడుకేలాగా లేదంటే సమావేశంలాగా మనం అనుకోవచ్చు, కానీ ఆరాధన అనేటువంటిది ఆదివారము అపోస్తలులు చేసినట్లుగా మనం చూస్తున్నాం.
2: So I can't ask everybody, well, is Sunday okay for you? Would you rather meet on Monday or would you rather meet on Wednesday? What day is popular for you? I don't have the authority to ask that question. It's been settled. We meet and worship on the first day of the week.
1: Sunday. మనం మనుషుల దగ్గరికి వెళ్ళి సరే నీ ఆదివారం ఆరాధించుకోకపోతే సోమవారం ఆరాధించుకో లేదంటే శనివారం ఆరాధించుకో, నీకు వీలుగా ఉంది కాబట్టి ఈ రోజు ఆరాధించుకో అని చెప్పేదానికి మనకు అధికారం లేదు. సంఘములో ఆదిమ క్రైస్తవులు అపోస్తలులు ఏ విధంగా అయితే మొదటి దినమున వారంలో మొదటి దినమున ఆరాధన చేశారో అదే మనం ఫాలో అవ్వాలి. అనగా మొదటి వారంలో మనం ఆరాధన చేసుకునే వారిగా ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్లుగా నీకు ఇష్టం ఈ రోజు కాబట్టి లేదంటే నీకు ఇష్టం ఈ రోజు కాబట్టి అన్నట్లుగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు అలాగా ఆరాధన జరిపించకూడదు.
2: So the true church of Christ has to always submit to the authority of Jesus Christ.
1: చూడండి, నిజమైనటువంటి సంఘము ఎప్పటికీ కూడా క్రీస్తు యొక్క అధికారమునకు మాత్రమే లోబడుతూ ఆయన యొక్క చెప్పినట్లుగానే నడుచుకుంటూ ఉంటుంది.
2: Let's read Colossians 3 and verse 17. Colossians 3 verse 17.
1: 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎవరైనా చదువుతారా? 3వ అధ్యాయం 17వ వచనం.
2: రమేష్ గారు గాని,
1: సుధాకర్ గాని, బ్రదర్ సుధాకర్ గారు గాని,
2: our readers not here today.
1: యా ఓకే, ఐ రీడ్.
3: మరియు మాట చేత గాని స్త్రీ చేతనే గాని మీరేమి చేసినో ప్రభువైన యేసు ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయుడి.
1: ఓకే.
2: All right, so what does this verse tell us? Whatever we do, in word, by what we say, or by deed, our actions, we do it all in the name of the Lord Jesus.
1: చూడండి వచనం మనకి ఏం నేర్పుతుంది, నువ్వు మాట చేత గాని క్రియ చేత గాని నువ్వేమి చేసినా కూడా ఎవరి యొక్క అధికారంలో చేయాలని చెప్తుంది ఇక్కడ, ఎవరి యొక్క నామంలో చేయాలని చెప్తుంది ఇక్కడ, నువ్వేమి చేసినానో యేసుక్రీస్తు నామంలో సమస్తమును జరిపించాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకు నేర్పించబడుతుంది వచనంలో. నీ మాట చేత గాని క్రియ చేత గాని నువ్వేమి చేసినా తండ్రైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తం క్రీస్తు పేరిటనే చేయాలి.
2: సో ఇఫ్ ఐ డు సంథింగ్ దట్స్ నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ దట్ మీన్స్ ఐ యామ్ నాట్ ఆపరేటింగ్ అండర్ హిస్ అథారిటీ.
1: చూడండి ఒకవేళ మనం క్రీస్తు యొక్క నామంలో ఏదైనా చేయలేకపోయినట్లయితే మనం ఆయన అధికారంలో లేనట్టుగానే ఉంటున్నాము, అంటే ఆయన యొక్క అధికారాన్ని మనము తీసివేసే వారిగానే చేస్తున్నాము అని అర్థం.
2: And again, that's why we have so many denominational churches today. They've all decided to go against the authority of Jesus.
1: చూడండి చాలా మంది మత శాఖల వారి నాడు వారికి సొంతంగా వాళ్ళు చేస్తూ ఉంటున్నారు, దాని అర్థం వాళ్ళ అధికారంలో క్రీస్తు యొక్క అధికారంలో లేరు అనేది అర్థము మనకు అర్థమవుతుంది.
2: Some would say that, well, we don't have to be baptized when the Bible plainly says you must be baptized.
1: కొంతమంది ఏం చెప్తారంటే నీకు బాప్తిజం ఇప్పుడే అవసరం, అనగా బాప్తిజం అవసరం లేదు, బాప్తిజం కావాలంటే తర్వాత అయినా తీసుకోవచ్చు అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది మనకు ఏమిటి అని అంటే బారు మనసు పొంది రక్షణ పొందడానికి బాప్తిజం పొందండి అని చెప్తుంది.
2: There's another religious organization that meets on Saturday, the Church of Jesus Christ of Latter-day Saints. They believe that you should meet on Saturday rather than Sunday. And there's no authority for that.
1: చూడండి కొంతమంది మతాలకు సంబంధించిన మత శాఖల వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం ఆరాధనగా కూడుకోవాలనేటువంటి దానికంటే వాళ్ళు ఏం చేస్తారంటే శనివారం పూట వెళ్లి ఆరాధన చేసుకుంటూ వాళ్ళందరూ కూడా కూడికలుగా కూడుకుంటూ ఉంటారు. ఆ శనివారం పూట వెళ్లి వాళ్ళు ఆరాధన చేసుకుంటూ ఉంటారు, వారికి నిజానికి ఆ విధంగా ఆ అధికారం లేనే లేదు.
2: In life, sometimes we have a choice we can make. If someone makes a meal, for example, and we don't like the food, we can make the choice. I don't want to eat that food.
1: చూడండి కొంతమందికి మన జీవితాలలో కొన్ని అవకాశాలు ఉంటాయి. ఏంటంటే ఈ రోజు నాకు ఈ అన్నం అవసరం లేదు, నాకు ఈ ఆహారం నచ్చడం లేదు, లేదంటే మా ఇంట్లో చూసిన ఈ కూర నాకు నచ్చడం లేదు అని చెప్పి నీవు కూరను మార్చుకొని తెచ్చుకోవచ్చు తినొచ్చు. ఆ ఆ విధమైనటువంటి అధికారాలు నీకు ఉన్నాయి ఈ లోకంలో భూమి మీద.
2: Or if we have some friends that want to go to the movie or the cinema or the theater, and they want to see a certain movie and you don't like that movie, you can say, no, I don't want to go. I don't want to do that.
1: ఒకవేళ నువ్వు స్నేహితులతో కలిసి ఏదైనా ఒక సినిమాకు వెళ్ళినట్లయితే, ఒక ఒక ఒక సినిమాకు నువ్వు వెళ్ళినప్పుడు ఒకవేళ అది నీకు నచ్చినట్లయితే వెళ్ళి చూస్తావు. ఒకవేళ నీకు నచ్చలేదు అనుకో, నువ్వేం చేస్తావు, నాకు నచ్చలేదు నేను రాను అని చెప్పి వెనక్కి వచ్చేసి వాడిగా ఉంటావు. అది నీ యొక్క ఇష్టం.
2: And in the church, I don't have that ability to do that. If Jesus says to do it, if the apostles say to do it, I have to do it because of his authority.
1: చూడండి మనకు లోకంలో ఈ విధంగా మనం ఎలాగైనా తినొచ్చు, ఎలాగైనా చూడొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేటువంటి ఇష్టాలు మనకు ఉంటాయి, కానీ సంఘంలో మాత్రము మనకు అలాంటివి ఏవీ కూడా లేవు. కేవలము అపోస్తలులు ఏ విధంగా అయితే క్రీస్తు ద్వారా నడిపించబడి సంఘాన్ని నడిపించారో అలాగే ఈనాడు సంఘంగా మనం ఉన్నప్పుడు కేవలం ఆ బోధ ఆ నడిపింపు ప్రకారమే మనం నడుచుకోవాల్సినటువంటి నడిపించుకోవాల్సినటువంటి విధానం మనకు ఉంది. అంతేకాని వేరే ఏ అధికారం కూడా మనకు లేనే లేదు, ఎవరు కూడా దానికి అధికారిగా నడిపించడానికి రాకూడదు. మన మూడవ అంశంలోకి మనం వెళ్దాము.
2: And that is that Christ speaks through his word, the Bible.
1: చూడండి క్రీస్తు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారు, అనగా బైబిల్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసుకుందాం ఇప్పుడు.
2: So if from what we have studied up to now, up to this moment, if Christ is the head of the church, we have to ask, how does Christ tell the church what to do?
1: చూడండి, ఒకవేళ మనము ఈ అంశంలోకి వెళ్ళబోయి ముందుగా ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుందాము. సంఘము ఏ విధంగా నడిపించబడాలి అని క్రీస్తు మనకు చెబుతున్నాడు అని అంటే క్రీస్తు మనతో ఎలాగ మాట్లాడుతున్నాడు?
2: Yeah, the answer to that question exactly is the Bible. That's how we understand. I cannot understand how to worship. I cannot understand what Jesus wants me to do with the church unless I read the Bible.
1: చూడండి, మనము బైబిల్ చదవకపోయినట్లయితే, బైబిల్ మనము చూడకపోయినట్లయితే యేసుక్రీస్తు మనకు ఏ విధంగా ఆరాధన చేయాలని చెప్తున్నాడు అనే విషయం మనకు అర్థం కాదు. అపోస్తలులు సంఘాలను ఎలాగ నడిపించాలి అనే విషయం మనకు అర్థం కాదు.
2: Right, let's read John, the book of John, chapter 12 and verse 48. John 12 and verse 48.
1: Yes. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనాన్ని ఒకసారి తీసి చదువుదాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనాన్ని మనం ఒకసారి తీసి చదువుకుందాము.
2: John 12:48.
3: నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపు వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పు మాటే అంత్య దినమందు వారికి తీర్పు తీర్చును.
1: ఓకే.
2: All right, so notice what Jesus says. The words of Jesus matter.
1: చూడండి, వాక్యము క్రీస్తు యొక్క విషయం మనకు చెప్తుంది, క్రీస్తు యొక్క ఉద్దేశాలు మనకు నేర్పుతుంది.
2: We cannot reject the word of Jesus Christ and still honor him as the head. Remember, he's the head of the body. And if I reject what he says, as John 12:48 says, if I reject him, then I'm not doing what he wants. I'm not honoring him as the head of the body. I cannot reject Jesus.
1: Yes. ఇక్కడ వచ్చినప్పుడు మనం చూసినాం కదా, ఎవరైనానో నన్ను నిరాకరించినట్లయితే తీర్పు దినంలో నేను వారిని నిరాకరించుతున్నాను అని చెప్పే విషయం మనకు చెప్తుంది. ఇక్కడ చూడండి, ఎవరైనా కూడా క్రీస్తు యొక్క మాటలను నిరాకరించినట్లయితే మనము ఆయన యొక్క అధికారాన్ని నిరాకరించినట్లు అర్థము. ఎందుకంటే ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అని అంటే తలపతి, అధిపతి, మనకు అధికారిగా ఉంటున్నాడు. మనము ఆయన మాటలను అనగా ఈ వాక్యాన్ని మనం ఒకవేళ నిరాకరించినట్లయితే మన అధికారి యొక్క అధికారంలో నుండి మనం తప్పించబడిపోవాలని చూస్తున్నామని అర్థము.
2: Now, yes, Jesus died and was crucified and was raised on the third day. He was resurrected the third day.
1: చూడండి, యేసుక్రీస్తు మన కోసం శ్రమ పడ్డాడు, శ్రమలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మన మూడో దినమున ఆయన పునరుత్థానుడయ్యాడు. కేవలం మన కోసం అది.
2: And in Acts chapter 1, we read where he ascended back up into heaven.
1: చూడండి, మళ్ళా ఆయన అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో ఆకాశానికి ఎత్తుకొని పోబడ్డాడు.
2: So Jesus did not leave the apostles just to guess what they should do about the church. He promised to send them the Holy Spirit to guide them.
1: చూడండి, ఆయన వెళ్ళిపోయాడు అని అంటే ఒంటరిగా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాడని కాదు, అక్కడ పరిశుద్ధాత్ముని తోడుగా పంపుతున్నాడని చెప్పి సంఘమునకు పరిశుద్ధాత్ముని తోడుగా ఇచ్చేస్తాడు మళ్ళీ.
2: సో వెన్ వి టాక్ అబౌట్ జీసస్ ఇస్ ద హెడ్, హి ఇస్ ద అథారిటీ, హి హస్ ఆల్ పవర్.

0: John 16:13.
1: యోహాను సువార్త 12:13 వచనాన్ని మరొకసారి చదువుకుందాము మనము. యోహాను సువార్త 16:13 వచనాన్ని చదువుకుందాము. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.
0: So Jesus knows that the cross is just in front of him, that he's going to be killed very soon.
1: చూడండి, ఆయనకు అర్థమైపోయింది ఆయనకు సిలువ అనేటువంటిది రాబోతున్నది, ఆయన త్వరగా చనిపోతాడు అనేటువంటి విషయం యేసుక్రీస్తుకు ముందుగానే తెలిసిపోయినది.
0: And so he had to relate what he wanted to do relative to salvation about the church. He had to relate that to the apostles, and he did that through the Spirit of Truth, which is the Holy Spirit.
1: చూడండి, ఆయన వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయిన తర్వాత రక్షణ సంకల్పం అనేటువంటిది వాళ్ళకి ఎలాగా నడిపించబడాలనో, లేదంటే సర్వసత్యం వాళ్ళకి ఎలాగా తెలపాలో అనేటువంటి విషయంలో ఆయన వెనకబడడం లేదు. ఆయన మీకు పరిశుద్ధాత్ముని తోడుగా ఉంచుతాను అని చెప్పి వాళ్ళకు ముందుగానే తోడుగా పరిశుద్ధాత్మను వాగ్దానం చేసేసాడు. సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు అనేటువంటి విషయము ఆయన మరణించబోతున్నటువంటి ముందే ఆయన తన మరణాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్తూ ఉన్నాడు.
0: So when we read, for example, in the book of Acts, and then we read the Apostle Paul in Romans and other books, it's important to understand that this wasn't their teaching, it wasn't what they thought, but it was what Jesus directed the Holy Spirit to tell them.
1: చూడండి, మనము అపోస్తలుల కార్యములు చూడవచ్చు, ఆ తర్వాత రోమా పత్రికలు చూడొచ్చు, కొరింథీ పత్రికలు చూడొచ్చు, ఇంకా ఈ పత్రికలన్నీ కూడా మనం చూడొచ్చు. అవన్నీ కూడా వాళ్ళు రాసినటువంటి సొంత పత్రికలు కావు. అవన్నీ కూడా వాళ్ళదు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి వాళ్ళందరూ కూడా చక్కగా రాశారు. ఆ పరిశుద్ధాత్ముడు క్రీస్తు యొక్క మాటలను నేర్పించుతూ ఉన్నాడు.
0: And that truth was revealed through Jesus Christ, as we mentioned.
1: చూడండి, సర్వసత్యము అనేటువంటిది, సత్యము అనేటువంటిది, సత్యము అనేటువంటిది ఆత్మ ద్వారా వచ్చినప్పటికీ ఆ ఆత్మ క్రీస్తు ద్వారానే అవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నది.
0: So when we talk about Jesus had all authority, he had all power, we're understanding that he passed that information along to the apostles who wrote in God's word what Jesus wanted us to do.
1: చూడండి, అక్కడ మనం చూసినట్లయితే సర్వాధికారము ఆయనకు ఇవ్వబడి ఉన్నది అని చెప్పుకుంటున్నప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలు, ఆ బోధలు అవన్నీ కూడా మనకు ఇప్పటి వరకు కూడా చేర్చబడుతూనే ఉన్నాయి. అవి అపోస్తలుల ద్వారా చేర్చబడుతూ వచ్చాయి. అపోస్తల కార్యములు 2:42 వచనాన్ని మనం తీసి చదువుకుందాము. చదవండి ఎవరైనా, 2:42 వచనం.
2: వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచటి యందును, ప్రార్థన చేయటి యందును ఎడతెక్కయుండిరి.
1: ఓకే,
0: సో నోటిస్ దట్ దే కంటిన్యూడ్ ఇన్ ది అపోస్టల్స్ డాక్ట్రిన్. దట్స్ వెరీ ఇంపార్టెంట్.
1: చూడండి, వారు అక్కడ ఉన్నటువంటి సంఘము అపోస్తలుల యొక్క బోధ యందు ఎడతెగక యుండిరి. తప్పిపోలేదు అక్కడ అపోస్తలుల యొక్క బోధ ప్రకారంగా ఉండకోకుండా.
0: And the reason that the first Christians continued in the apostles' doctrine is because that doctrine first came from Jesus through the Holy Spirit directly to the apostles.
1: చూడండి, ఆ వాక్యము, సత్యము, ఆ బోధ క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడు తీసుకొని అపోస్తలులకు ఇచ్చారు. ఆ అపోస్తలుల ద్వారా సంఘము నడిపించబడుతూ ఉన్నది. ఇలాగా క్రీస్తు డైరెక్షన్ లో, క్రీస్తు యొక్క బోధలో, క్రీస్తు యొక్క అధికారంలో సంఘం నడిపించబడుతూనే ఉన్నది.
0: And so if I want to understand what Jesus wants the church to do, all I have to do is read the Bible and see what the apostles had to say about the first century

0: church.
1: చూడండి, ఒకవేళ సంఘము ఏ విధంగా ఉండాలి, సంఘం ఏ విధంగా నడిపించబడాలి అనేటువంటి విషయము నీకు తెలియాలి అని అనుకుంటే, నీవు ఖచ్చితంగా బైబిల్ను చూసి బైబిల్ను తెరిచి చదవాలి. అపోస్తలులు ఏ విధంగా చెప్పారో, అపోస్తలులు ఏ విధంగా బోధించారో, ఆ విషయాలన్నీ కూడా నువ్వు చదివినట్లయితే సంఘము ఏ విధంగా నడిపించబడాలో అనేటువంటి విషయం నీకు అర్థమైపోతుంది.
0: And that's what sets the Church of Christ that we are talking about, that we are members of, Brother Ravi, me, Brother Sanjay, and others. The reason that we belong to the church is because we follow the New Testament teachings.
1: చూడండి, మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నేను కావచ్చు, సహోదరులు పాల్ గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, ఇంకా గ్రూప్ లో ఉన్నటువంటి లింక్ లో ఓపెన్ చేసుకుని వింటున్నటువంటి మనం అందరం కూడా సర్వం సత్యంలో మనం నడిపించబడుతున్నాం. ఎందుకంటే మనం బైబిల్లో ఉన్నటువంటి కొత్త నిబంధన అధికారంలో మనం ఉంటున్నాం అని మనం అర్థమవుతుంది.
0: We don't change the church because of modern feelings or politics.
1: చూడండి, రాజకీయాల వలన, మనుషులు కల్పించినటువంటి రాజకీయాల వలన సంఘం యొక్క అధికారాన్ని మనం మార్చిపోయకూడదు అసలు.
0: We don't change the church because of any new revelation. There's a religious body that would say Latter-day Saints. In other words, they think that they've been given a new directive from God in the new era. But that's not the case. So we don't have new revelations. We have the same revelation about the church in God's Word.
1: చూడండి, మనము సంఘములో ఎప్పటికీ కూడా కొత్త మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేయకూడదు. ఆదిమ సంఘస్థులు సంఘాన్ని ఏ విధంగా నడిపించుతూ వచ్చారో అదే మనం దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. కానీ ఇదిగో వాడు అదే చేస్తున్నాడు కదా, ఇది వీడు విధంగా చేస్తున్నాడు కదా అని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క మనుషులు కోరుతున్నట్టుగా ఒక్కొక్క మనుషుల ప్రకారంగా సంఘంలో ఏవి కూడా జరగకూడదు, సంఘం అలాగా జరిపించబడకూడదు అనే విషయం బైబిల్లో మనకు తెలుపుతూనే ఉన్నారు.
0: We also don't operate the church by what humans want to do, human creed. We don't have a separate book that tells us how to operate. For example, the Baptists will have the Baptist manual and Methodists will have a certain manual. There are other so-called churches that operate with different manuals, but the only manual that we have is God's Word.
1: One Bible, okay. చూడండి, సంఘములో మనుషుని యొక్క అధికారముల ద్వారా సంఘము ఎప్పటికీ కూడా నడిపించబడకూడదు. కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ఆ సంఘానికి కొన్ని పద్ధతులు రాసుకుంటారు వాళ్ళే, ఈ సంఘం ఇలాగా ఉండాలి, ఈ మేము ఫలానా బాప్టిస్ట్ సంఘం కాబట్టి ఈ పద్ధతులు ఇలాగే ఉంటాయి, ఇదిగో ఆర్సిఎం సంఘం కాబట్టి ఇది ఇలాగే ఉంటది, లేదా పెంతకోస్త సంఘం కాబట్టి మేము ఇలాగే ఉంటాము అని చెప్పి కొన్ని వాళ్ళు సంఘాలకు వాళ్ళే పద్ధతులను నిర్మించుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మనుషులు రాస్తున్నటువంటి పద్ధతులు తప్ప బైబిల్లో మనకు ఆ పద్ధతులు ఏవి కూడా చెప్పలేదు. మనం కేవలం బైబిల్లో ఏ విధంగా అయితే సంఘము నడిపింపబడాలి అని చెప్తున్నాడో అదే ప్రకారంగా మనం ఉండాలి. మనకు అధికారం లేదు వేరే బైబిల్ వేరే బుక్ను రాసుకోవడానికి, మనకు అధికారం లేదు వేరే మనకు వేరే విధానాలను రాసుకోవడానికి, మనకు వేరే అధికారం లేదు. కేవలం దీన్ని మనం ఫాలో అయ్యేదానికే మనకు అధికారం, మనకు ఆ బాధ్యత ఉంది అంతే.
0: All right, so that brings us now to point number 4. That's very important. Point number 4. No man is the head of the church.
1: చూడండి, నాలుగో అంశంలోకి మనం వెళ్ళినట్లయితే సంఘమునకు ఏ మనుషుడు కూడా అధికారి కాలేరడు. అర్థమవుతుందా మీకు ప్రశ్న? సంఘమునకు ఏ మనుషుడు కూడా అధికారి కానేరడు. మనుషులు నేను అధికారాన్ని సంఘానికి, లేదా నేను ఈ పలానా సంఘానికి అధికారిని అని చెప్పుకుంటూ మనుషులు పెత్తనాలు చేస్తూ ఉంటారు. నిజానికి సంఘం మీద ఏ మనుషునికి కూడా అధికారం లేదు. అది ఎందుకో చూద్దాం.
0: So as we mentioned about the Catholic doctrine, you see, they believe that the Pope is the mediator between us and Jesus. There's no in between. It's us. We pray to God through Jesus. He is the mediator. So there is no man that's the head of the church. It's only Jesus Christ.
1: చూడండి, ఒక సంఘం గురించి మనం చూద్దాము. రోమన్ కేథలిక్ సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే యేసుకును మనకును అనగా యేసుక్రీస్తుకునుకు మనకును మధ్యలో పోపు ఒకడు ఉంటాడు. వాడు ఆ పోపు మనల్ని ఏం చేస్తారంటే మన పాపములను యేసుక్రీస్తుకు చెప్పేసి మన పాపములన్నిటిని కూడా కడిగి వేయడానికి మధ్యవర్తిగా పోపును పెట్టుకుంటారు. నిజానికి మనకును దేవునికి మన ప్రార్థనలకును దేవునికి చేర్చే విధానంలో యేసు మాత్రమే మధ్యవర్తి. యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి మన పాపములను మన తప్పిదములను మన ప్రార్థనలను దేవునికి చేరవేస్తూ ఉంటాడు. కేవలం ఆయన మాత్రమే మనకు మధ్యవర్తి కానీ ఏ మనుషుడు కూడా మనకు అధికారి కాదు, మధ్యవర్తి కానే కాదు. ఆర్సిం వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పోపునే అధికారిగా పెట్టుకొని పోపే పోపు చెప్పినట్లుగానే నడిపించబడాలని చూస్తూ ఉంటారు. నిజానికి అది నిజమైనటువంటి సంఘం కానేది.
0: And I don't mean to pick on the Catholic Church or to single them out, because there are others in the denominational world that do the same. For example, in the Baptist Church, the pastor is the one that basically will run the Baptist Church. They'll have an organization. They always go to the pastor.
1: చూడండి, అలాగే నేను కేవలం ఆర్సిఎం సంఘం గురించి చెప్తున్నానంటే కేవలం ఆర్సిఎం సంఘం మాత్రమే అంటున్నాను నేను కాదు, అన్ని అందరూ అట్లాగే ఉన్నారు. రోమన్ క్యాథలిక్ వారు మాత్రమే కాదు, బాప్టిస్ట్ సంఘం వాళ్ళు అలాగే ఉన్నారు, ఇంకా వేరే సంఘాల వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అందరు కూడా ఏం చేస్తున్నారు అంటే మనుషుల యొక్క పద్ధతుల ప్రకారంగా సంఘాలను నడిపించుకునే వారుగా ఉంటూ ఉన్నారు ఈనాడు.
0: All right, so let's read the book of Ephesians chapter 1 verses 22 and 23. Ephesians chapter 1 22 through 23.
1: ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22-23 వరకు మనం తీసి చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22-23 వరకు మనం చదువుకుందాము.
2: మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తం పైనే ఆయనను సంఘములకు శిరస్సుగా నియమించను. ఆ సంఘం ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపించిన వారి సంపూర్ణత ఉన్నది.
1: Okay.
0: All right. So this is talking about God. God has put everything under the feet of Jesus and gave him to be the head of the church. We've read scriptures like this, but this is another evidence that Jesus is the head of the church.
1: చూడండి, ఈ వచనము ఇప్పుడు చదివినటువంటి 1:22-23 వచనము మనకేం నేర్పుతుంది అనేటువంటి విషయం చూసినట్లయితే అనేకమైన వచనాలు మనకు చూపిస్తూనే ఉన్నాయి. యేసుక్రీస్తు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నదని, దేవుడు సర్వాధికారము క్రీస్తుకు ఇవ్వబడి ఇచ్చాడు అని, ఆయన సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచాడు అనేటువంటి వచనాలు మనకు అనేకములు ఉన్నాయి. అలాగే ఈ వచనము మరింతగా మనకు ఇంకా ముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్పుతున్నది. ఈ వచనంలో మనకు ఏం చెప్తున్నాడంటే దేవుడు సమస్తమును కొంచెం కూడా మిగిలించినట్లు కాదు, అక్కడ సమస్తమును క్రీస్తు యొక్క పాదముల క్రింద ఉంచి ఉన్నాడు అనేటువంటి విషయం మనకు నేర్పుతూనే ఉంది. అంటే సర్వానికి యేసుక్రీస్తు అధికారిగా ఉంచబడ్డాడు, ఇప్పుడు నిర్మించబడ్డాడు అనే విషయం మనకు నేర్పిస్తున్నాడు దేవుడు.
0: సో ఇఫ్ ఐ యామ్ అటెండింగ్ ఏ సో కాల్డ్ చర్చ్, ఏ డినామినేషనల్ చర్చ్, అండ్ దే సే వెల్ వి నీడ్ టు మేక్ ఎ డిసిషన్ అండ్ సో వి ఆర్ గోయింగ్ టు ఆస్క్ అవర్ pastor, we're going to ask our counsel. Those things are not read in God's word. Jesus has already told us how to operate the church, and that's the way that we do it.
1: మనము ఏదైనా పిలువబడుతున్నటువంటి సంఘాలు కొన్ని దగ్గరకు వెళ్ళినట్లు మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, సంఘాన్ని ఎలాగ నడిపించాలి అని అన్నప్పుడు దీంట్లో చూడరు, దీని ప్రకారంగా నడిపించుకోవాలని చూడరు. వాళ్ళు ఏం చేస్తారంటే మా పాస్టర్ని అడుగుదాము, లేదంటే మన సేవకుని అడుగుదాము, లేదంటే పెద్దవాళ్ళని అడుగుదాము, లేదంటే వాళ్ళు ఉన్నారు కదా పలానా పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు ఉన్నారు కదా వీళ్ళని అడుగుదాము వాళ్ళని అడుగుదాము అని చెప్పి సంఘం ఎలాగ నడిపించాలి అనేటువంటి విషయము వెళ్ళి మనుషులను అడుగుతూ ఉంటారు. కానీ మనుషులకు ఆ అధికారం ఎప్పటికీ కూడా లేదు. యేసుక్రీస్తుకి సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది, అది బైబిల్లో ఉన్నది.
0: Speaking of the church, basically there are five, we call them five acts of worship that we do when we meet to worship on Sunday.
1: చూడండి, మనము ఆరాధనగా ఆదివారం ఆరాధనగా కూడుకుంటున్నప్పుడు ఐదు విషయాలను తప్పకుండా చేయాలి మనం.
0: And we do these through apostolic authority by what the apostles have written that they did in the first century. And so we try to do them today the same way.
1: చూడండి ఆరాధన క్రమంలో అపోస్తలులు ఆదిమ అపోస్తలులు ఏ విధంగా అయితే ఆరాధన క్రమంలో కొన్ని పద్ధతులను చేస్తూ ఉన్నారో అదే విషయాలను మనం ఈ రోజు కూడా అనుసరించే వారిగా ఉండాలి.
0: And that's what sets the Church of Christ apart from all in the denominational world. We try to follow exactly what Jesus told the apostles to tell us to do, how to worship.
1: చూడండి ఈరోజు కేవలం క్రీస్తు సంఘము మాత్రమే అపోస్తలులు ఏ విధంగా అయితే సంఘానికి బోధించి ఆ పద్ధతులను నేర్పించున్నారో దానిని మాత్రమే వెంబడించేది కేవలం క్రీస్తు సంఘం మాత్రమే.
0: సో హియర్ ఆర్ ద థింగ్స్ దట్ వి ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు డు ఇన్ ఎ వర్షిప్ సర్వీస్.
1: చూడండి మనం ఇక్కడ చూస్తున్నాము ఆరాధన చేయాలని మనకు ఆజ్ఞాపించబడుతూ నేర్పించబడుతూ ఉన్నది.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు ప్రే. దేర్ హస్ టు బి ప్రేయర్ ఇన్ ద వర్షిప్ సర్వీస్.
1: చూడండి ఆరాధన చేయాలని మనకు ఆజ్ఞాపించబడుతున్నది. అయితే ఆరాధన ప్రారంభంలో మనం ప్రార్థన చేయాలనే విషయం మనకుంది, అవునా? ఒకటి రాసుకోండి కావాలంటే ఆరాధన అనేది చేయాలి అనే ఆజ్ఞ మనకుంది. అయితే ఆరాధన ప్రారంభము ప్రార్థనతో.
0: We have to sing as part of the worship service, and the Bible tells us to sing from the heart, and that means we don't use musical instruments, we don't have a band, we don't have an orchestra. We sing from the heart, with the mouth, from the heart only.
1: చూడండి ప్రార్థన తర్వాత మనము ఆరాధన క్రమంలో పాటలతో దేవుని నామాన్ని గణపరచాలి అనేటువంటి విషయం మనకు బైబిల్లో నేర్పించబడుతున్నది. అది ఎలాగా మనము ఆరాధన పాటలు పాడాలి అని అంటే హృదయంలో నుండి మన నోటి ద్వారా పాడాలి. దాని అర్థము బయట ఏదైనా వస్తువులను వాయిద్యాలను వాడాలని చెప్పలేదు ఎప్పటికీ కూడా. హృదయానుసారంగా నిన్ను నోటి ద్వారా దేవుణ్ణి గణపరచాలి అనేటువంటి విషయం మనకు నేర్పుతుంది. కాబట్టి మనము ఆరాధన క్రమంలో పాటలు పాడాల్సినటువంటి ఆజ్ఞ మనకున్నది.
0: సో వి ప్రే, వి సింగ్, వి హియర్ ఏ మెసేజ్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్, పాయింట్ నంబర్ 3.
1: అలాగే మనం ఆరాధన చేయాలి. ఆరాధన చేయాలన్నప్పుడు ఆరాధన అనేటువంటిది ముఖ్యమైనది అని అంటే ఆ ఆరాధన ఎలాగ జరిపించాలన్నప్పుడు ప్రారంభంలో ప్రార్థన చేయాలి, ఆ తర్వాత దేవుని నామాన్ని పాటల ద్వారా గణపరచాలి, స్తుతించాలి, ఆ తర్వాత బైబిల్లో నుండి అనగా ఈ వాక్యంలో నుండి కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి.
0: చూడండి
1: వాళ్ళు పాత నిబంధన మొదటి ఆదిమ సంఘస్థులు ఎలాగైతే వాక్యాన్ని వినిపించుకుంటూ చదువుకున్నారో మనం దాన్ని అలాగే ఇప్పుడు కూడా చేసుకోవాలి. ఈనాడు కూడా చేసుకునే వారిగా ఉండాలి.
0: We also partake of the Lord's Supper. We remember the body and the blood of Jesus Christ through the bread and through the fruit of the vine, the grape juice.
1: అలాగే మనం ఏం చేయాలంటే ప్రభు రాత్రి భోజన కార్యక్రమాన్ని కూడా ఆరాధనలో జరుపుకోవాలి. ఎందుకంటే ఆదిమ సంఘస్థులు ఆదివారం నాడు వారు ఆరాధనగా కూడుకున్నప్పుడు క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఎలాగ క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అని అంటే రొట్టె ద్వారా, ద్రాక్షరసం ద్వారా, అనగా ద్రాక్ష రసము ద్వారా వారు క్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఉన్నారు.
0: And then finally, we are to give as we have been prospered. This is equally as important. I know we deal with a lot of people that don't have a lot of money, but we still are commanded to give on the first day of the week.
1: చూడండి అలాగే కానుకలను కూడా ఏర్పరచుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీ దగ్గర అనేకమైనటువంటి ధనము లేకపోయినప్పటికీ కూడా అది ఆజ్ఞ కాబట్టి హృదయంలో ఎంతో కొంత నిశ్చయించుకొని దేవునికి ఆజ్ఞను నెరవేర్చేవారుగా ఉండాలి అనే విషయం మనకు అక్కడ నేర్పించబడుతుంది. ఆరాధనలో ఇవన్నీ కూడా ఉండాలి. ఇది ఆరాధన క్రమం.
0: So if I do anything other than these five acts of worship, if I do anything other than that, I do not have the authority by Jesus Christ through his apostles to do those things.
1: చూడండి ఇవేవి కూడా మనము పాటించలేదు అని అంటే దాని అర్థము మనకి పాటించాలి, ఇలాగా పాటించకూడదు అనే అధికారం మనకి ఎక్కడా లేదు. అంటే ఈ ఆరాధనలో ఇవేవి కూడా చేయకోకుండా మన ఇష్టానికి మనం చేస్తున్నట్లయితే ఆ ఇష్టానికి చేయాలనేటువంటి అధికారం యేసుక్రీస్తు ద్వారా లేదు, అపోస్తలుల ద్వారా లేదు, బైబిల్ ద్వారా మనకి లేదు. ఇది మనం నేర్చుకుంటున్నటువంటి విషయం.
0: And there are a lot of so-called churches that add to those things very much. They will add instrumental music. They will say that baptism is not necessary. They will say many things that go against God's word. But if they are ultimately not doing those five acts of worship, they're not worshiping like the first century church.
1: చూడండి, కొంతమంది మత శాఖల వాళ్ళు, అనగా పేరుకు మాత్రమే సంఘంలోనే పిలువబడుతున్నటువంటి వారు అందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే, ఆరాధన క్రమంలో ఈ ఐదు మాత్రమే కాకుండా సొంతంగా వారు ఇంకా ఏవో కల్పించుకొని చేస్తుంటారు. సో ఉదాహరణకు వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, గిటార్ వాయిస్తూ ఉంటారు, డ్రమ్స్ వాయిస్తూ ఉంటారు, ఇష్టానికి వాళ్ళు పాటలు పాడుతుంటే వీళ్ళు ఎగిరేస్తుంటారు. అది ఎక్కడ కూడా ఆదిమ సంగతులు చేసినట్లుగా మనకు లేనే లేదు. ఇంకా అలాగే కొన్ని విషయాల్లో కానుకలు బట్టి విషయంలో కూడా అలాగే ఉంటారు. కొన్ని కొన్ని పద్ధతులు వాళ్ళకు కల్పించుతూ వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పుకుంటూ ఆరాధన క్రమాన్ని చెరిపేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం మంది చూసినట్లయితే బాప్తిజం అసలు అవసరమే లేదని చెప్పుకుంటూ ఉంటారు. ఇలాగా ఆరాధన క్రమాన్ని వారి ఇష్టానికి నడిపిస్తుంటారు. అలా మార్చే అధికారం మనకు లేదు.
0: This is not difficult to understand.
1: ఇది అర్థం చేసుకోకుండా ఉండడానికి పెద్ద సమస్య ఏం కాదు. ఇది ఈజీ, సింపుల్ గా మనకు అర్థమైపోయే విషయమే.
0: Yeah, but here's an earthly example. In some cities there in India, you have McDonald's, I'm sure, right? There's a McDonald's restaurant. You know these fast food chains? Some McDonald's or even KFC or name another famous American restaurant. What's a famous American restaurant you have?
1: Okay, here McDonald's is there in India.
0: McDonald's? Okay. So McDonald's has a big, thick book, and it's called their Manual of Operations or their Standard Operation of Procedure. In other words, it's how they operate.
1: Okay.
0: Okay, you understand? McDonald's has a big thick book that tells every restaurant how they need to operate.
1: చూడండి, మెక్డానల్స్ అనేటువంటి ఒక మీరు చూసే ఉంటారు. అది ఎలా ఉంటది అంటే వరలాగే రౌండ్గా ఉంటది. దే డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద మెక్డానల్స్ వాట్ ఈస్ మిస్
0: మెక్డానల్స్ ఆర్ ద బుక్ విచ్ వాట్ డోంట్ దే అండర్స్టాండ్
1: దే డోంట్ నో మెక్డానల్స్.
0: Okay, well, what's another American restaurant you have there?
1: KFC. Huh?
0: KFC? I know there's a KFC. Any other American restaurant?
1: I think there is no in my area.
0: Okay. Well, let's just take that out of the equation. Let's just say this, that most restaurants have a standard operating procedure.
1: Yes. చూడండి, ఆయన ఏం చెప్పబోతున్నాడు అనే విషయం నాకు అర్థమైంది. ఏంటంటే ఒక రెస్టారెంట్ లో ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేయాలని అనుకున్నప్పుడు దాని కూర్చున్నటువంటి ఆ పదార్థం అంటే ఒక తిండి పదార్థం అనుకుంటాం, ఆ పదార్థానికి కూర్చున్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెట్టుకుని ఉంటారు. ఎలాగ రాయాలి, ఎలాగ దీన్ని తయారు చేయాలి, ఎలాగ కలపాలి, ఎలాగ దీన్ని వేయించాలి, ఎలాగ చేయాలని. ఇప్పుడు మెక్డొనాల్డ్స్ అనేటువంటి ఒకటి ఏంటంటే రౌండ్ గా ఉంటది. అది మనం సినిమా మూవీలలో కూడా, అమెరికా మూవీ, హాలీవుడ్ మూవీస్ లలో కూడా చూడొచ్చు. వాళ్ళు తింటూ ఉంటారు రౌండ్ గా, ఇట్లా ఉంటది. దాన్ని తయారు చేసుకోవాలన్నప్పుడు ఆ ప్రొసీజర్ వాళ్ళందరికీ కూడా ముందుగానే ఇన్స్ట్రక్షన్ చేసి ఉంటుంది. అంటే వాళ్ళకు రాసి పెట్టి ఉంటారు, ఇలాగ చేయాలి, దీన్ని ఇలాగ కలుపు, ఇన్ని ఇన్ని ఇన్ని పావులు కలుపు, ఇన్ని. ఓకే.
0: So let's just say that you go to this restaurant and you order a chicken sandwich, you know, a piece of chicken, whether it's fried or grilled, and have two pieces of bread. That operating manual is going to tell you how to make that sandwich.
1: చూడండి, సాండ్విచ్ మీకు తెలుసు కదా, ఒక బ్రెడ్ ఉంటుంది, రెండు బ్రెడ్లు ఉంటాయి, పైన లోపల ఆకులు అన్ని వేసి ఉంటారు, దానిపైన మాంసం వేసి ఉంటారు, మాంసంలో మళ్ళీ బ్రెడ్లు అన్ని వేసేసి ఇలాగా సాండ్విచ్ పెట్టి ఉంటారు. వాళ్ళు దాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే వేడి చేస్తుంటారు, గ్రిల్లో పెట్టేసి దాన్ని అంతా వేడి చేసేసి అది మనకి ఇస్తూ ఉంటారు. అది తయారు చేసే పద్ధతులను మీరు వెళ్ళి ఎప్పుడైనా అడిగారా? ఓకే.
0: So whether I go to New Delhi, Mumbai, Chennai, Rajahmundry, Hyderabad, it doesn't matter. No matter what city I go to, if they're properly using this standard operating procedure manual, in theory, that chicken sandwich should taste the same at every restaurant.
1: చూడండి వారు ఒక వారు వారికి సంబంధించినటువంటి వారు కొన్ని కొన్ని పద్ధతులను ఏర్పరచుకొని వాళ్ళకి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు పదార్థాలను తయారు చేస్తూ ఉంటారు. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా అందరు చేసేటువంటిది శాండ్విచ్ే, కానీ కొన్ని దేర్ ఇస్ డిఫరెంట్ టేస్టెస్
0: చూడండి
1: వారు శాండ్విచ్ తయారు చేయాలన్నప్పుడు అమెరికాలో అలాగే చేస్తారు, ఇండియాలో అలాగే చేస్తారు, ముంబైలో అలాగే చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే విధంగానే ఉంటది. దాని రుచి కూడా ఎలాగ ఉంటది అంటే అది శాండ్విచ్ కాబట్టి దాని రుచి కూడా ఒకే విధంగా ఉంటది. ఆ పద్ధతుల ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.
0: So let's say I go to one of these restaurants in Hyderabad, but then I go somewhere like Rajahmundry and it tastes different because the manager decided, I don't want to follow the book. I want to make this sandwich my way, a different way.
1: చూడండి ఒకవేళ నేను హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ లో నేను శాండ్విచ్ తిన్నాను, తర్వాత రాజమండ్రిలోకి వెళ్ళి అక్కడ నేను శాండ్విచ్ తిన్నాను, కానీ రెండింటికి మధ్యలో చాలా వ్యత్యాసం కనబడింది. ఎందుకంటే వాళ్ళు ఒక దాని ప్రొసీజర్స్ తయారు ఎలాగ తయారు చేయాలనేటువంటి ఒక పుస్తకం ఉన్నప్పటికీ కూడా మనుషులు ఏం చేస్తుంటారంటే నేను దాన్ని నేను వెంబడించను, నాకు నచ్చినట్లుగా నేను దీని టేస్ట్ ఇంకో కొంచెం మారుస్తాను అని చెప్పుకుంటూ మనుషులు కొంచెం దాన్ని మార్చేవారిగా ఉంటారు.
0: So if they decide to change from what the restaurant asked them to do, then they're not doing the same sandwich. It's a different sandwich. It tastes different. And so they're going against what the authority of that standard book tells them to do. And the manager could be fired. The manager could be replaced because he's not following what the company wants him to do.
1: చూడండి ఒక్కొక్క చోట ఒక రకమైనటువంటి రుచులు ఉంటాయి కాబట్టి మనుషులు దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే తప్పకుండా మనుషులకు వాళ్ళకి నచ్చింది కాబట్టి వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. ఆ బుక్ ను వాళ్ళు వెంబడించాల్సిన అవసరం లేకపోయినా వెంబడించుకోకుండా వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనుషుల యొక్క పద్ధతులను వాళ్ళు కల్పించుకుంటూ మార్చుకుంటూ ఉంటారు ఆ రుచికరమైనది రావడానికి.
0: Right, the same is true about the relationship between the Bible and the church. This is the standard operating procedure. This is the manual that tells us how to operate. If I change what this book says, I'm no longer a part of the true church.
1: చూడండి కేవలం ఈ ఉదాహరణ గురించి మాట మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఉదాహరణ బైబిల్కు మనం అప్లై చేసినట్లయితే ఎలాగైతే ఈ మాన్యువల్ మనకు ఉన్నదో అంటే సంఘము ఏ విధంగా అయితే నడిపించబడాలి అనేటువంటి విధానము మనకి బైబిల్లో ఉన్నదో ఈ సంఘములో అని పిలువబడుతున్నటువంటి వీళ్ళు దీనిని వెంబడించుకోకుండా నేను నాకు ఇష్టం వచ్చినట్టు నేను నడిపిస్తానని చెప్పుకుంటున్నప్పుడు దీని యొక్క రుచి అక్కడ ఉండదు. అప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అంటే నేను ఎక్కువ కాలం మీతో ఉండను, నీకు నా యొక్క నన్ను వెంబడించి నువ్వు లేవు కాబట్టి నేను నీకు ఎప్పుడో దూరం అయిపోయాను అని చెప్తుంది. సో ఇప్పుడు వాళ్ళు బైబిల్ని విడిచిపెట్టి చేస్తున్నారు అంటే దాని అర్థము బైబిల్ యొక్క అధికారాన్ని వాడు విడిచిపెట్టినట్టే కదా. అప్పుడు క్రీస్తు యొక్క అధికారంలో వాళ్ళు ఉన్నారనా లేరనా? అప్పుడు ఈ బైబిల్ అంతా కూడా క్రీస్తు యొక్క అధికారమే కదా. అప్పుడు దీన్నే విడిచిపెట్టారంటే వాళ్ళు ఏ అధికారాన్ని విడిచినట్లు అర్థము? క్రీస్తు యొక్క అధికారాన్ని విడిచినట్లు అర్థం. అది మనకు ఉదాహరణ ద్వారా చెప్పారు బ్రదర్.
0: Okay, so remember we're talking about in point number 4 that okay. No man is the head of the church. If in that restaurant situation, if he decides to change, then that makes him the head of that restaurant. When he's not the head, he's only a manager. He's only a worker. And so no man is the head of the church, just like in a restaurant business. If it's the same type business, no man has the ability to change what the restaurant owner wants it to do.
1: చూడండి ఆ రెస్టారెంట్ యొక్క ఓనర్ చేసినట్లుగా ఈనాడు మనుషులు చేసేదానికి అధికారం లేదు. కేవలము దేవుడికి మాత్రమే ఈ సంఘము మీద సర్వాధికారం, అనగా క్రీస్తు ఆ సర్వాధికారము దేవుడి ద్వారా పొందుకొని ఉన్నాడు తప్ప ఏ మనుషుడు కూడా దానిని మార్చడానికి అధికారం ఈనాడు లేనే లేవు.
0: So the bottom line is that no man has the right to change the doctrine or the teachings of the church that Christ put forth.
1: చూడండి, క్రీస్తుకు ముందు అంటే క్రీస్తు ఎదుటగా ఏ మనిషి కూడా ఈ మాన్యువల్ మార్చడానికి అధికారం కలిగిన వాడుగా లేడు. సంఘము ఎప్పటికీ కూడా క్రీస్తు యొక్క అధికారంలో నడవాలి. ఏ మనుషుడు కూడా సంఘానికి అధిపతిగా ఉండనేరడు.
0: No man has the right to change the worship of the church.
1: చూడండి, సంఘం యొక్క ఆరాధనను ఏ మనుషుడు కూడా మార్చడానికి అధికారం లేదు మనిషినికి.
0: And I'm talking about the order of the church. For example, the praying, the singing, the preaching, the Lord's Supper, the contribution. We cannot change that. Now, I can change where I meet. If I want to meet in a church building, if I want to meet in a home, those are decisions that man can make. But the order of worship, the way we worship, cannot be changed.
1: Sunday. సంఘము ఎక్కడ కూడుకోవాలి అనేటువంటి విషయంలో మనకు అధికారం ఉంది. ఎక్కడ కూడుకోవాలి, ఇంట్లో కూడుకోవాలనా, బిల్డింగ్ లో చర్చి బిల్డింగ్ లో కూడుకోవాలనా, లేదంటే వీధిలో కూడుకోవాలా, ఇంకో చోట కూడుకోవాలా అనేటువంటి ఆ మార్చుకునేటువంటి అధికారాలు మనకు ఉన్నాయి తప్ప ఆరాధన క్రమాన్ని చెరిపేసేటువంటి అధికారం మనకు లేదు. ఎందుకంటే అది ఇక్కడ లిఖించబడి ఉన్నది, పరిశుద్ధాత్మ ద్వారా అపొస్తలులు పొందుకొని దాన్ని నెరవేర్చి ఉన్నారు. అది ఇక్కడ ఉన్నది. ఆ ఆరాధన క్రమాలను మార్చడానికి మనకు అధికారం లేదు. కానీ ఆరాధన ఎక్కడ చేయాలన్నటువంటి విషయంలో మనం ఒకవేళ దాని విషయమై మనల్ని మినహాయించేవచ్చు దేవుడు.
0: All right, two more points and we'll finish.
1: Okay.
0: All right. So that brings us to point number 5. The church must obey the head. The church must obey the head.
1: చూడండి, సంఘము తప్పకుండా శిరస్సుకు లోబడాలి.
0: So if Christ is the head, the church has to obey him. There's no change in that. We cannot change. We have to obey Christ Jesus.
1: చూడండి, సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నప్పుడు ఏ మనుషుడు కూడా సంఘంలో ఉన్నటువంటి అధికారాన్ని మార్చే వారిగా ఉండకూడదు. సంఘము శిరస్సు అయి సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు అని అంటే సంఘము ఖచ్చితంగా శిరస్సుకరమే నడుచుకోవాలి.
0: All right, let's read Luke. Chapter 6 and verse 46.
1: Luke swartha 6th adhyayam 46th vachanam okasari chadukundamu. Luke swartha 6th adhyayam 46th vachanam chadukundamu. Nenu cheppu maatala prakaramu meeru cheyaka prabhuva prabhuva ani nannu pilichuta enduku. Okay.
0: All right. So this is a very serious question. It's not enough just to call on the name of the Lord. It's not enough just to believe in Jesus Christ.
1: చూడండి, ఇక్కడ చాలా విషయాలు మనకు బాగా చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నాము, ప్రభు చెప్పినట్లు చేయకోకుండా ఎందుకుంటున్నారు?
0: But we have to obey what he says.
1: మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు ఏం చెప్పాడో అది వెంబడించే వారిగా ఉండాలి, నిద్రపోకూడదండి.
0: There's a lot of people that will honor Jesus with their words and they will say, "Oh yes, I love Jesus." There's a song in the songbook, "Oh how I love Jesus." There's a lot of people that will be willing to say that and to sing it.
1: అంటే చాలా మంది పాటల రూపంలో పాడుతుంటారు, ప్రభువా నీ మాట నేను ఉంటాను, తండ్రి దేవాని మాటల ప్రకారం నేను ఉంటాను అని చెప్పి చాలా మంది పాటలు పాడుతుంటారు. నన్ను నడిపించుము దేవా, నీ మాటల ప్రకారం నడిచేదని అని చెప్తూ ఉంటారు. అనేకమైన పాటలతో పాడుతూ ఉంటారు, నేను ఆయన అధికారంలో నడవాలి అని. కానీ ఎప్పటికీ కూడా వాళ్ళు అలాగా నడవకోకుండా పాటలు పాడడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏముండదు.
0: All right. So it requires more than just saying it. It requires obeying it.
1: చూడండి, ఎప్పుడైతే మనం ఆయన ప్రేమిస్తున్నామని చెప్తున్నామో అప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలను వెంబడించే వారిగా మనం ఉండాలి. 14.
0: All right. So let's read John chapter 14 and verse 15.
1: తీసి చదవండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదవండి ఒకసారి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నున్నుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును.
0: So the only way that I can show my love for Jesus is to keep his commands, to do what he says, not to do what I want to do, but rather what Jesus commands. That's the only way that I can show my true love for him.
1: సంఘము క్రీస్తును ప్రేమిస్తున్నది అనేటువంటి విషయము ఎలాగా వెల్లడిపరచాలి అని అంటే కేవలము ఆయన యొక్క ఆజ్ఞలను అనగా ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా మాత్రమే సంఘము క్రీస్తునకు లోబడుతున్నదనే విషయము లేదా క్రీస్తును ప్రేమిస్తున్నది అనేటువంటి విషయము వెల్లడిపరుస్తున్నది తప్ప నాకు నచ్చినటువంటి పద్ధతులను తీసుకుని వచ్చి నేను చెప్తూ నాకు నచ్చినట్టుగా నేను చేస్తూ నేను క్రీస్తును ప్రేమిస్తున్నానని ఒకవేళ సంఘము చెప్పినట్లయితే అది నిజంగా సంఘమును నిజంగా అది సంఘము లోబడినట్లుగా ఉండనేరదు.
0: So if I am a denominational church and I say that I love Jesus, but then I ignore his authority, I change the order of worship, I change what I do in worship, I change, for example, about baptism, either say it's not required or babies have to be baptized. If I change any single thing about what Jesus has said, I am not following this scripture of obeying his commandments.
1: చూడండి, మనం ఒకవేళ అబద్ధ సంఘంలో కనుక ఉండి క్రీస్తు యొక్క అధికారముల ప్రకారము లేకోకుండా ఆయన ప్రేమిస్తున్నామని ఆయన ఇష్టపడుతున్నానని ఆయన అంటే నాకు ఇష్టం అని చెప్పుకుంటూ ప్రభువా ప్రభువా అని నువ్వు పిలుస్తూ ఉన్నట్లయితే నువ్వు అబద్ధ సంఘంలో ఉంటూ ఉన్నట్లయితే నిజంగా నువ్వు ఆయన అధికారానికి లోబడిన వారిగానే ఉంటున్నావు అని అర్థం.
0: So I have to understand very importantly that I can't worship the way that I want to worship.
1: చూడండి, మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము మన ఇష్టం వచ్చినట్లుగా ఆరాధన జరిపేదానికి ఆరాధన క్రమంలో మనకు దేవుడు చెప్పలేదు. అంటే మనకి ఇష్టానికి మనం ఆరాధన చేసుకుంటాం. కొంతమంది స్త్రీలు దేర్ ఇస్ సింగింగ్ ఉమెన్స్ నౌ హియర్ మై లోకల్
0: కాంగ్రెగేషన్.
1: చూడండి, ఆరాధన క్రమంలో మనకి ఇష్టం వచ్చినట్లు మనం వెళ్ళి ఆరాధన జరుపుకోకూడదు. మన ఇష్టానికి మనం ఆరాధన జరిపే వారిగా మనకు అధికారం లేదు.
0: And we don't have time to look. Go ahead.
1: Okay, you finish that.
0: We don't have time to look at the scriptures, but you know, there are some churches that allow women to speak and women to pray, and those are not authorized in God's word. It's going against what Jesus wants us to do.
1: చూడండి, మీరు ఒకవేళ వెళ్ళి చదవండి ఆ బైబిల్ గ్రంథంలో మనకి ఎక్కడ కూడా ఆడవాళ్ళు ఆరాధన జరిపినట్లుగా మనం ఎక్కడ కూడా చూడలేము. ఆరాధన క్రమంలో ఆడవాళ్ళు పాడినట్లుగా మనం ఎక్కడ కూడా చూడలేము.
0: That's essentially teaching another gospel, a different gospel, and we cannot do that.
1: చూడండి, అది నిజంగా అది కొత్త బోధ ఉన్నది. ఆడవాళ్ళు సంఘంలో అనగా ఆరాధన క్రమంలో ఆడవాళ్ళు వెళ్ళి పాట పాడడం అనేది కొత్త బోధగా ఉన్నది. ఆ బోధను వెంబడించే వారు బైబిల్ విరుద్ధంగా చేస్తున్నారని అర్థం.
0: So as we have talked about all through this lesson, if Christ is the head of the church, and he is, then the body must obey the head. We have to obey his commandments to show our love for him.
1: చూడండి, సంఘము మనం సంఘము అనేటువంటిది శరీరమై ఉన్నప్పుడు ఆ శరీరము తప్పకుండా శిరస్సు యొక్క అధికారంలో నడవాలి. అలాగా నడిచినప్పుడే ఆయనకు సర్వాధికారము ఇవ్వబడినటువంటి మాటను మనం నెరవేరుస్తున్నామని అర్థం.
0: And this is the most important thing to understand. If I change anything about the church, then that shows that I don't love Jesus because I'm not obeying his commands.
1: అంటే ఒకవేళ మనము ఏదైనా పద్ధతులను మనము మార్చుతూ ఉన్నట్లయితే ఈ బైబిల్ ప్రకారంగా కాకుండా ఏదైనా పద్ధతులను మనం మారుస్తూ ఉన్నాము అని అంటే దాని అర్థము మనం ఖచ్చితంగా క్రీస్తును ప్రేమించే వారిగా లేము అనేది అర్థం.
0: All right, so now that brings us to the last point, point number 6.
1: చివరి పాయింట్ ని మనం చెప్పుకుందాము, త్వరగా ముగించుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాము.
0: Christ must have the preeminence. I know that's a deep English word, but he has to have the preeminence.
1: చూడండి క్రీస్తుకు మొదటి స్థానమును ఇచ్చే వారిగా మనం ఉండాలి ప్రీఎమినెన్స్
0: and that means that he has to have first place
1: yes I know I referred that
0: okay so let's read colossians 1 and verse 18 colossians 1 18
1: కొలసల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాము కొలసల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాము సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను
0: సో జీసస్ హ్యాస్ టు హావ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఆల్ థింగ్స్ అబౌట్ ది చర్చ్
1: చూడండి సంఘమునకు కూర్చున్నటువంటి విషయంలో క్రీస్తునకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది
0: He has to have first place in the doctrine or the teaching of the church.
1: చూడండి ఆయనకు బోధలో గాని వాక్యం ప్రకటించడంలో గాని ప్రతి విషయంలో గాని మనం చూసినట్లయితే క్రీస్తుకే మొదటి స్థానం ఇవ్వాలి మనం.
0: So the preaching and the teaching, the doctrine has to come from God's word, not from what I think or what Brother Ravi thinks. It has to come from God's word only.
1: మనం వాక్యం చెప్పుకున్నా దాన్ని బోధించినా దాన్ని చదువుకున్నా కూడా ఏం చేయాలంటే రవి వర్మ లేదంటే పాల్ గారు ఏం చెప్తున్నారో దాన్ని మనం చూసేవారిగా ఉండకూడదు బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం చేసేవారిగా చదువుకునేవారిగా బోధించుకునేవారిగా ఉండాలి
0: He has to have the first place in our worship. The way that we worship, we have to do as he asked the apostles through the Holy Spirit to tell us what to do and how to worship.
1: ఆరాధన ఆరాధన జరిపే విషయంలో కూడా యేసుక్రీస్తు అపోస్తలులకు ఏ విధంగా నేర్పాడో లేదంటే పరిశుద్ధాత్ముడు ఏ విధంగా అయితే అపోస్తలులకు నేర్పాడో ఆ అపోస్తలు ఏ విధంగా చేశారో దానిని మనం వెంబడించే వారిగా ఉండాలి నాడు ఆరాధన క్రమంలో
0: And this is one of the greatest differences between the church of the New Testament, the church of Christ that we strive to do, the greatest difference between us and man-made religions. We try to follow exactly what the Bible says and not do what man wants to do.
1: చూడండి అందుకే క్రీస్తు సంఘము అనేటువంటిది దేవుని యొక్క అనగా క్రీస్తు యొక్క బోధ ప్రకారంగా క్రీస్తు యొక్క అడుగుజాడల ప్రకారంగా నడుచుకుంటున్నది మిగతా వాళ్ళందరితో మిగతా అనగా మనుషులు కల్పించినటువంటి పద్ధతులతో ఏర్పరచబడినటువంటి సంఘములు అన్నిటికంటే క్రీస్తు సంఘం గొప్పగా మనకు కనబడుతున్నది
0: So instead of giving first place to Jesus Christ, as we strive to do, the denominational churches give place to human leaders.
1: చూడండి క్రీస్తు సంఘము మాత్రమే క్రీస్తుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నది తప్ప మిగతా ఏ మనుషులు కూడా ఏ మిగతా మత శాఖలు కూడా వాళ్ళెవరు కూడా క్రీస్తుకు మొదటి ప్రాధాన్యతను ఇవ్వడం లేదు వారు కేవలం మనుషులకు మాత్రమే మనుషుల పద్ధతులకు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు
0: They try to give place to what's popular or what do you want to do? That would be the question. Do you want to have instrumental music or do you want to meet on Saturday instead of Sunday? And they take a popular vote. But the Bible is not written that way. We do it the way Jesus tells us to do it.
1: నీకేం నచ్చిందో చెప్పు మనం చేద్దాము ఇలాంటి మనకు నచ్చింది ఇది ఇది జరుపుదాము అని చెప్పుకుంటూ సంఘంలో వారి పద్ధతులు జరపాలని చూస్తూ ఉంటారు నిజానికి అది ఏ అధికారం మనకు లేదు క్రీస్తు ఏదైతే చెప్పాడో సంఘములకు అది చేసేవారిగానే మనం ఉండాలి ఆయనే దానికి అధికారి ఉన్నాడనే విషయం మనం మర్చిపోకూడదు
0: సో ఐ ఆల్వేస్ హావ్ టు రిమెంబర్ దట్ ది చర్చ్ బిలాంగ్స్ టు జీసస్ హిస్ ద హెడ్ అండ్ సో ఇట్ బిలాంగ్స్ టు హిమ్
1: చూడండి మనం ఒకటి మర్చిపోకూడదు సంఘము ఎప్పటికీ కూడా క్రీస్తుదై ఉన్నది దానికి అధికారి క్రీస్తే అయి ఉన్నాడు ఎప్పటికీ కూడా ఆయన అధికారంలోనే సంఘం నడవాలి కానీ మనుషుల యొక్క పద్ధతులతో సంఘం ఎప్పటికీ కూడా నడిపించబడకూడదు
0: All right, so that brings us to the close of our lesson. So let's, just by way of closing, let's review a couple of things. Right?
1: చూడండి ఇంకా మనం కొన్ని విషయాలతో మనం ఈ యొక్క అంశాన్ని మనం ముగించుకుందాము
0: If I want to understand the true church, then I have to understand who rules the church, who's the head of the church. And we've answered that question. It's Christ Jesus.
1: చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూడండి, నువ్వు ఒకవేళ నిజమైనటువంటి సంఘంలో ఉండాలి అని మీరు మీరు అనుకున్నట్లయితే మీరు అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే, సంఘాన్ని ఎవరు నడిపించాలి? అర్థమైందా ప్రశ్న ఏంటంటే, నీకు ఒకవేళ నిజమైన సంఘంలో నేను ఉండాలి అని నువ్వు అనుకుంటున్నట్లయితే సంఘము ఎవరి అధికారంలో ఉండాలి అనే విషయం మొదటిగా నువ్వు తెలుసుకునే వారుగా ఉండాలి. అది ఎవరనంటే క్రీస్తు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది.
0: It's not man, it's not a man that rules the church, it's Jesus.
1: యాని మనుషులు ఏ మనుషుడు కూడా సంఘానికి నడిపించేవారుగా లేరు, క్రీస్తు మాత్రమే నడిపించేవారుగా ఉన్నాడు, ఆయనకు మాత్రమే అధికారం ఉంది.
0: It's not by human tradition. In other words, you know, we've done it this way, so we'll continue to do it this way. I know it's not in the Bible, but it's our tradition. No, that's not the way that we run the church.
1: చూడండి, మనుషుని యొక్క పద్ధతుల ప్రకారము ఇది చేద్దాం అది చేద్దాం అలాగా చేద్దాం ఇలాగ చేద్దాం అనే అధికారము సంఘంలో ఏ మనిషిని కూడా లేదు. కేవలం క్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది. ఆ అధికారాన్ని బైబిల్లో పొందుపరచావు, దాన్ని మనం వెంబడించాలి.
0: సో ఎనీథింగ్ దట్ రిలేట్స్ టు ద చర్చ్, ఎనీ క్వశ్చన్ అబౌట్ ద చర్చ్, ఇస్ ది ఆన్సర్ ఇస్ ఆల్వేస్ గోయింగ్ టు బి జీసస్ క్రైస్ట్, నాట్ మీ,
1: సంఘం గురించి,
0: నాట్ ఎనీబడీ ఎల్స్, జీసస్ క్రైస్ట్.
1: సంఘం గురించి ఏదైనా నీకు ప్రశ్నలు వస్తే ఆ ప్రశ్నకు సమాధానం కేవలం క్రీస్తు మాత్రమే అయి ఉన్నాడు. అర్థమవుతుందా? సంఘం గురించినటువంటి ఏ సమస్య వచ్చినా, ఏ ప్రశ్న నీకు సందేహం ఉన్నా కూడా ఆ సమస్యకు సమాధానం క్రీస్తు మాత్రమే ఉన్నాడు, ఏ మనుషుడు కూడా కాదు.
0: Alright, any questions or comments about anything that we've talked about today?
1: ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా సంఘం గురించినటువంటి విషయంలో? ఏమైనా ఉన్నాయా ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నటువంటి విషయంలో? ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి చెప్పడానికి ప్రయత్నం చేయండి, అడగడానికి ప్రయత్నం చేయండి.
0: Very nice crowd today. Hello, everybody. Next week, we're going to continue the study about the church by asking, is the church a denomination? If you listen very carefully today, I think you know the answer to that question, but we're going to go more in depth. Is the church a denomination?
1: చూడండి, రేపు వారం మనం ఏం చేస్తామనంటే సంఘము మత సంబంధమైనదా అనే విషయం గురించి మనం రేపు వారం చూసుకుందాం. ఇంకా లోతుగా వెళ్దాం, కొంచెం బాగా ఎత్తుకెళ్దాం.
0: There's a lot of people that think the Church of Christ is just one choice among many, but that is not the case, and we're going to study whether the church that Jesus built is a denomination or whether it's something very different from mankind.
1: And ఇంకా లోతుకు వెళ్ళి చూద్దాం రేపు వారం మనము. కేవలం మనుషులు ఏమనుకుంటున్నారంటే క్రీస్తు సంఘం ఒకటే అన్నిటికంటే కొంచెం గొప్పగా కనబడుతుంది కదా అనుకుంటున్నారు, కానీ అవన్నీ కూడా నిజమైన సంఘంలో కాదు, క్రీస్తు ఒకటి మాత్రమే కట్టాడు అనే విషయం గురించి రేపు వారం మనం పూర్తిగా తెలుసుకుందాం.
0: So if there's no questions or comments, we'll close out with a word of prayer.
1: Okay, there is no question, brother, today.
0: Okay.
1: They understand very
0: right.
1: Well.
0: Good. Oh, we explained it really good today then.
1: Thank you.
0: Okay, so shall I pray or who wants to pray?
1: Brother Dasu garu.
0: Okay, wonderful.
1: Prarthana chivari prarthana chesi oka karyakramanni mugistaru.
3: Okay. Prarthana chesukundam. కరుణా సంపన్నుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపుడు ఒక మా దేవ, సర్వశక్తిమంతుడా, మీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమంతా మమ్మల్ని కనికరించి ప్రేమించి మమ్మల్ని క్షేమంగా ఉంచి మమ్మల్ని నడిపించారు, మీకు కృతజ్ఞతలు. ఈరోజు ఈ రాత్రి వేళ మరి సహోదరులు పాల్ గారు ద్వారా మరి చాలా వారాల నుండి క్రీస్తు సంఘాన్ని గురించినటువంటి వాస్తవాలను సహోదరుల ద్వారా మీరు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా చక్కటి విషయాలు బోధించినట్లుగా నేను గ్రహించగలుగుతూ ఉన్నాను తండ్రి. నేనైతే ఆ కార్యక్రమంలో పాలు పొందలేకపోయాను, కానీ తండ్రి చక్కటి విషయాలు బోధిస్తూ ఉన్నటువంటి సహోదరులు, విదేశీ సహోదరులను దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా ఆయన
0: Think he froze up. So we will say in Jesus' name, amen. How about that?
1: Okay.
0: Like he froze
2: amen.
0: Up.
2: Amen.
0: All right. Thank you everyone for attending. Good to see you, Sanjay, and everybody else. And we will look forward to seeing you next week.
1: Okay.
0: All right. Goodbye. Thank you for everybody. Thank you for attending there with Brother Robbie, everyone who's there. Hello, everybody there.